శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ ఈరోజు గురువారం. వివిద్ భారతి నిలయంలో సమయం 5 గంటల 48 నిమిషాల 50 సెకండ్లు. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్తో కేసుమా. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు, వాటి ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారులు మంత్రులతో సమీక్షించారు. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ రోజు ఢిల్లీలో నిర్వహించే ఫైర్ సైడ్ చాట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాల్లో పర్యాటక శాఖ తరపున చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్టంలో కురుస్తున్న వర్షాలతో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా ట్రాన్స్కో డిస్కమ్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షించారు. అంగరంగ వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు 9వ రోజైన నిన్న రాత్రి బంగారు తిరుచి ఉత్సవంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ రోజు నుంచి అక్టోబర్ 29 వరకు ఇంటర్మీడియట్ విద్యామండలి అవకాశం కల్పించింది. 1000 రూపాయలు అపరాధ రుసుముతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు చెల్లించవచ్చని సూచించింది. బాలలపై జరుగుతున్న ఆన్లైన్ లైంగిక వేధింపులకు, సైబర్ నేరాలు, డిజిటల్ బెదిరింపులను అరికట్టేందుకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే బాలల కోసం సురక్షితమైన ఇంటర్నెట్ కార్యక్రమాన్ని ఆయన నిన్న మంగళగిరిలోని కార్యాలయంలో ప్రారంభించారు. 2 రోజులుగా వణికించిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లా రణస్థలం, ఎచ్చెర్ల, పొలాకి, గారా, సంతబొమ్మాలి మండలాల మధ్య తీరం దాకిందని ఆర్టీజీఎస్ ప్రకటించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.

0: ఏసుమా ముఖ్యాంశాలు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్ అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపాటి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ

0: పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1,543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరాకంటే తక్కువ పొడి జరీ భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక భృతి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు 10 గంటలకు ప్రసారమవుతుంది. తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
2: డిఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్దం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్దంలో న్యాయం ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సీబీఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్తో కూస్తో భరోసా ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎన్ఎస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎన్ఎస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: Yes, ma'am.
0: గుడ్ గుడ్.
2: కాఫీ టైం ఏంటి రోషిణి?
1: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
8: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
9: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
8: కాసేపు ఉండొచ్చు కదా?
9: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
8: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
9: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
8: మీ తెలివి ముందు నాదేముందండి.
9: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
2: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
6: ఏడు గంటల ఐదు నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి

శోభాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర సెప్టెంబర్ 17 ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 7 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు అల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినదే C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది.

కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మిరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయ్, స్ప్రింట్ విభాగాల్లో పథకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4 అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
2: 101.3.
1: సురే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
3: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. 7:18 అయిపోయింది మన క్లాక్ లో టైం. వాట్ ఎ థండర్ థర్స్డే కదా. థండర్ థర్స్డే అన్న మాటకి జస్టిఫికేషన్ జరిగిపోయింది బాస్. ఆ ఉరుములేంటి, ఈ మెరుపులేంటి, ఈ వానేంటి, ఆ మైమరపేంటి, వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ రెయిన్, రైట్? ఐ థింక్ మనకి వానాకాలం వచ్చింది అన్న మాటే కన్నా అసలు వానలు ఇప్పుడు పడుతున్నాయి అన్న ఆనందం చాలా ఎక్కువగా ఉంది. కానీ కొన్ని చోట్ల కొంత తీవ్రత చాలా ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు అని చెప్పి తక్కువ అవ్వకూడదు. అంటే అతివృష్టి, అనావృష్టి ఉండకూడదు. సదా సంతోషంగా, ఆనందదాయకంగా, ప్రకృతి హితంగా, ఆరోగ్యంగా జీవిస్తే అంతకు మించిన ఆనందం ఇంకా ఏం కావాలి బాస్. అండ్ మీ జేఎస్వి వచ్చింది అంటే చాలా చాలా కబుర్లు తెచ్చే ఉంటుంది కదా. ఎస్, మరి ఇంతటి బ్యూటిఫుల్ వెదర్ లో ఒక మంచి హాట్ హాట్ కాఫీని అలా సిప్ చేస్తూ నా మాటలు పాటలు వింటూ ఆనందిస్తూ ఉండండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ బ్యూటిఫుల్ కాఫీ టైంని ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ లాంటి సాంగ్తోనే స్టార్ట్ చేసేద్దాం. Until then, stay tuned and enjoy listening to Coffee Time with me, JSV.

వాట్ ఎ మెలోడియస్ మ్యాజిక్. సునీత గారి గొంతులో వింటూ ఆనందిస్తూ ఉన్నారు కాఫీ టైం విత్ మీ జేఎస్వితో. 7:23:23 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మనమున్నాము కాఫీ టైమ్ లో. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఒక వనిత గురించి, ధీర మహిళ గురించి, తాను చేసినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి గొప్ప చర్య గురించి, అది సృష్టించినటువంటి ఒక ఘనత గురించి మాట్లాడుకుందాం. మరి ఇన్ని చెప్తున్నావు కానీ ఇంతకీ ఆవిడ ఎవరు? భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి పార్సీ వనిత, అలాగే అక్కడున్నటువంటి భారత స్వాతంత్రోద్యమకర్త అయినటువంటి షాయాజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై 1905లో దాదాబాయి నవరోజీ గారికి సహాయకురాలిగా హోమ్ రూల్ సొసైటీని స్థాపించినటువంటి వనిత. అండ్ వీటితో పాటుగా బ్రిటిష్ వ్యతిరేక చర్యలు ఎన్నో చేసి భారతదేశానికి మద్దతునిస్తూ సాగినటువంటి ఆవిడ యొక్క వీర ధీర గాథని ఈరోజు ఆవిడ జయంతి సందర్భంగా తెలుసుకుందాం. మరి ఆవిడ ఎవరో కాదు, భారత స్వాతంత్ర సంగ్రామంలో విదేశీ గడ్డపై తొలిసారిగా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినటువంటి భారత విప్లవ తల్లి, ద మదర్ ఆఫ్ ఇండియన్ రివల్యూషన్ గా పేరుగాంచినటువంటి మేడం వికాజీ కామా గారి గురించి. మరి ఆవిడ జీవిత విశేషాలని ఈనాటి ఆవిడ జయంతి సందర్భంగా విందాం, తెలుసుకుందాం. అంటిల్ దెన్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

కొన్ని పాటలు వింటుంటే ఉంటుంది బాస్, అలా టైం ట్రావెల్ చేసిన ఆనందం కలుగుతుంది. కానీ పర్ఫెక్ట్ వెదర్లో పర్ఫెక్ట్ సాంగ్ వింటూ ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. మరి అంతటి ఆనందాన్ని పంచే వండర్ఫుల్ ప్లేలిస్ట్ అయితే మీ అందరి కోసం రెడీ చేశాను. అండ్ దాంతో పాటుగా స్వాతంత్రోద్యమంలో ఎంతో ధీర ఘనత సాధించినటువంటి మేడం భికాజీ కామా గారి జీవిత విశేషాల గురించి క్లుప్తంగా ఈనాటి మన కాఫీ టైంలో తెలుసుకుందాం. 1861 సెప్టెంబర్ 24 సొరాబ్జీ పటేల్ కి అలాగే భైజీ బాయ్ అనేటువంటి దంపతులకి జన్మించారు మేడం భికాజీ కామా గారు. ఆమె తండ్రి వృత్తిరీత్యా వర్తకుడైనప్పటికీ కూడా న్యాయశాస్త్రంలో శిక్షణ పొందడంతో పాటు పార్సీ సమాజంలో ఒక ప్రభావవంతమైనటువంటి సభ్యుడిగా ఆయన ఉన్నారు. అలాగే భికాజీ కామా గారు అలెగ్జాండ్రా గర్ల్స్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్లో చదువుకుని శ్రద్ధగల విద్యార్థినిగా చిన్నతనం నుంచి సమాజ సేవ పట్ల ఎక్కువ మక్కువ చూపుతూ ఉండేది. ఇలా సాగుతున్నటువంటి తరుణంలో ఆవిడ లండన్ పర్యటన సందర్భంగా చేసినటువంటి ఆ యొక్క లండన్ యాత్ర భికాజీ కామా గారి యొక్క జీవితాన్నే మార్చేసింది. అండ్ ఇక్కడ హైడ్ పార్క్ లో తాను చేసినటువంటి ప్రసంగాలు ఎంతో ప్రసిద్ధి చెంది భారత జాతీయవాది శ్యామ్జీ కృష్ణవర్మను కూడా ఆవిడ కలిశారు లండన్ లో. అలాగే దాదాబాయి నవరోజీ గారు కూడా కలిసి ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని అప్పుడు

చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి రాజకీయాలలోకి ఆవిడ అడుగు పెట్టారు. బికాజీ కామా పార్సీకి వెళ్లి అక్కడ ప్యారిస్ ఇండియన్ సొసైటీని కూడా స్థాపించారు. సో పార్సీ నుంచి అక్కడ వరకు వెళ్లి ప్యారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించటమే కాకుండా ప్రవాసంలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నటువంటి భారతీయ ప్రవాసులతో చేతులు కలిపి స్వాతంత్ర ఉద్యమం కోసం సాహిత్యాన్ని రచించి మరీ పంపిణీ చేశారు. ఆవిడ రచించినటువంటి ఎన్నో రచనలు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినప్పటికీను వందే మాతరం ప్రతులు కూడా ఉన్నాయి. ఆవిడ సృష్టించినటువంటి రచించినటువంటి సాహిత్యం పాండిచేరి నుంచి ఫ్రెంచ్ కాలనీ ద్వారా భారతదేశానికి చేరుకున్నాయి. అండ్ అలాగే ఆ రచనలు ఎంతో మంది సామాన్యుల మనసులని ప్రభావితం చేశాయి అని అనటం అతిశయోక్తి కానే కాదు. మరి ఇలా సాగుతున్నటువంటి ఆవిడ జీవితంలో అసలు జాతీయ పతాకాన్ని ఎప్పుడు ఎక్కడ ఎగరువేశారు, ఏ సందర్భం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

చింతకాయల రవి మూవీ నుంచి సోనూ నిగమ్, మహాలక్ష్మి అయ్యర్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. థండర్ థర్స్డే కాఫీ టైమ్ విత్ మీ జిఏఎస్వి. సో మరి మనం మాట్లాడుకుంటున్నాము మేడం భికాజీ కామా గారి యొక్క జీవిత చరిత్ర అండ్ జీవిత విశేషాలు ఆవిడ జయంతి సందర్భంగా. భికాజీ కామా గారు ప్యారిస్ కి వెళ్లి, అంటే ఫస్ట్ 1907 లో జర్మనీలోని స్టట్గట్ లో జరిగినటువంటి ఒక సదస్సులో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మొట్టమొదటిగా అసలు ఆవిడ జాతీయ పతాకాన్ని ఏ సదస్సులో ఏ సందర్భంలో ఎగరవేశారు అని మాట్లాడుకుంటున్నా కదా. మరి 1907 సంవత్సరంలో జర్మనీలో ఉన్నటువంటి స్టట్గట్ లో జరిగినటువంటి ఒక సదస్సులో మేడం భికాజీ కామా బ్రిటిష్ వలసవాదం యొక్క వినాశకరమైన ప్రభావాల గురించి ఎంతో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ ప్రభావాలలో నిరంతర కరువు, భారత ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి, కృంగతీసినటువంటి విశేషాలన్నింటినీ కూడా ఆవిడ ఈ ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలోనే ఆవిడ స్వాతంత్ర పతాకాన్ని తొలిసారిగా ఆవిష్కరించారన్నమాట. ఈ పతాకాన్ని భికాజీ కామా మరియు అక్కడున్నటువంటి తోటి కార్యకర్తలైనటువంటి వినాయక్ దామోదర్ గారు, సావర్కర్ వీరందరూ కూడా ఆవిడతో కలిసి ఈ యొక్క పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ యొక్క స్వాతంత్ర పతాకమే ప్రస్తుత భారత త్రివర్ణ పతాకానికి పూర్వగామిగా నిలిచింది అని అనటం అతిశయోక్తి కానే కాదు. మరి ఇలా సాగుతున్నటువంటి తరుణంలో ఎన్నో ఆవిడ ఎదుర్కొని దాటుకుని ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో బ్రిటిష్ వారు ఆవిడ్ని అప్పగించమని ప్యారిస్ వారిని కోరుకున్నారు. కానీ వారు నిరాకరించగా ఇలా మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ మిత్ర దేశాలుగా మారినప్పుడు పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారింది. సో ఇలాంటి ఒక తరుణంలో మేడం భికాజీ కామా గారు అక్కడే ఉండిపోగా యుద్ధ రంగంలోనికి వెళ్తున్నటువంటి భారత సైనికులని ఆవిడ ఎంతగానో ప్రేరేపించి ఎంతో ప్రభావితం చేయాలి అనేటువంటి ఆవిడ ప్రయత్నాన్ని చాలా మంది అడ్డుకునేవారు. కాక ఆవిడ్ని కొన్ని సంవత్సరాల పాటు కూడా ఖైదు చేసి కరేబియన్ కి పంపించారు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆవిడ తిరిగి ఆవిడ నివాసానికి చేరుకున్నారు. ఇలా ఉన్న తరుణంలో అసలు 1907 1907 నాటి త్రివర్ణ పతాకం యొక్క ప్రత్యేకతలేంటి, అసలు ఇది ఎలా ఉండేది విందాం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న షార్ట్ కమర్షియల్ బ్రేక్ మరికొద్ది సేపట్లో మీకోసం వచ్చేస్తుంది. సో వింటూ ఆనందిస్తూ ఉండండి విత్ భారతీయ ఎఫ్ఎం విత్ మీ జిఎస్వితో.

0: తోడుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వాట్ ఎ లవ్లీ సాంగ్. కమలాకర్ గారి సంగీతంలో కార్తిక్ పాడినటువంటి ఈ పాట వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైమ్ విత్ మీ జయస్వీతు. 7:50 అయిపోయింది. మరి 1907 నాటి త్రివర్ణ పతాకం యొక్క ప్రత్యేకతల్ని తెలుసుకుందాం. జర్మనీలోని స్టట్గార్ట్ లో ఈ సదస్సులో ఎగరవేసినటువంటి ఈ జెండా నేటి మన భారత జాతీయ జెండాకి

రూపంగా నిలిచింది. అలాగే ఈ అద్భుతమైనటువంటి జెండా వెనక ఉన్న ఆ చరిత్రలు, ప్రత్యేకతని క్లుప్తంగా విందాం. ఇది కూడా మూడు రంగుల జెండా. ఈ జెండా పైభాగంలో ఆకుపచ్చ, మధ్యలో పసుపు, కింది భాగంలో ఎరుపు రంగు పట్టీలతో ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ జెండాకి 8 తామర పువ్వులు ఒక ప్రత్యేక ఆకర్షణ. పైనున్న ఆకుపచ్చ పట్టీ పైన 8 తామర పువ్వులు ఉండేవి. ఇవి నాటి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి 8 రాష్ట్రాలకు, అంటే 8 ప్రావిన్సెస్ కి ప్రతీకలుగా నిలిచాయి. వందే మాతరం మధ్యలో ఉన్నటువంటి పసుపు పట్టీపై దేవనాగరి లిపిలో వందే మాతరం అని రాసి ఉండేది. అలాగే సూర్యుడు మరియు చంద్రుడు. క్రింది భాగంలో ఉన్నటువంటి ఎరుపు పట్టీ మీద ఎడమవైపు సూర్యుడు, కుడివైపు అర్ధచంద్రుడు, క్రిసెంట్ మూన్, ఈ గుర్తులు ఉండేవి. ఇవి అన్ని మతాలకి, భారతదేశంలో ఉన్నటువంటి మతాల మధ్య ఐక్యతకి చిహ్నాలుగా నిలిచేవన్నమాట. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాని తొలిసారిగా 1907లో మేడం భికాజీ కామా గారు జర్మనీలో స్టట్గార్ట్ సదస్సులో ఆవిడ ఆవిష్కరించారన్నమాట. ఇంతటి అద్భుతమైనటువంటి చరిత్రని సృష్టించినటువంటి ఘనత మహిళగా ఆవిడికి దక్కింది. సో అలా సాధించినటువంటి ఆ ఘనత పలుమార్లు ఎంతో మంది గుండెలలో స్వాతంత్ర స్ఫూర్తిని ఆవిడ రచనల ద్వారా ఎంతమందినో ప్రేరేపించి అలా అలా అలా మాతృభూమి యొక్క సేవలోనే తరించి ఆవిడ 1935 నవంబర్లో తుదిశ్వాస విడిచారు. సో ఇలా మేడం భికాజీ కామాగారి యొక్క జీవితం మొత్తం కూడా దేశ సేవకి, ప్రవాస భారతీయులలో ఉన్నటువంటి వారి యొక్క సౌఖ్యానికి ఇంకా సంతోషానికి, ఓవరాల్ గా మన భారతదేశం అంతా కూడా సంతోషంగా ఉండాలని, అందరూ కూడా సమానంగా అన్ని హక్కులని అనుభవించాలని మనసారా కోరుకుని ఆవిడ చేసినటువంటి ప్రతి సేవకి మనసా వాచా కర్మణ నమస్సులు తెలియచేయాలి. ఒక మహిళ ఏం చెయ్యగలదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా నాటి సమాజం నుంచి నేటి సమాజం వరకు ఏదైనా కూడా మహిళతోనే ఆరంభమవుతుంది అన్న మాటకి నాంది పలికినటువంటి వీర ధీర వనిత అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. అలాగే అడ్డంకులతో తనని తాను ఆపుకోకుండా ఆ తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహం, స్ఫూర్తి, న్యాయం వైపు ఆవిడకున్నటువంటి ఆ యొక్క స్ఫురణ ప్రతి అడుగు కూడా పురోగమనానికి మాత్రమే దారితీసింది. అదే ఈవిడ అందరి గుండెల్లో నేటికి, భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోయేందుకు అది ఎంతగానో దోహదపడింది. సో అది మేడం భికాజీ కామాగారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా ఆవిడ జయంతి సందర్భంగా విన్నాం కదా. సో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సైనికుడు. సో లెట్స్ సే ఓహో మాతరం మాతరం ఎవరి తరం హే. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జ్వరాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మందులు అంబులెన్స్లు వైద్య బృందాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. అగ్రిగోల్డ్ భూములపై ఉన్న నిషేధాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, బాధితులందరికీ న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న అమరావతిలో సమావేశమైంది. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలు

ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈ రోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సమాజ అవసరాలు, సమస్యలను గుర్తించడం, సమస్యల పరిష్కారంలో విద్యార్థులు పాల్గొనేటట్టు చేయడం ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్దరాత్రి 12 గంటల తర్వాత తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలో ఈదురుగాలులు కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक. तो देर किस बात की, आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 8:12 అయిపోయింది మార్న్ క్లాక్ లో టైం, అండ్ ఇట్స్ టైం ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. సో రెయినీ రెయినీ మార్నింగ్ విజయవాడ అని అనటం కూడా అతిశక్తి కానే కాదు, విజయవాడలో మాత్రమే కాదు బాస్, అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం ఇలాంటి ఏరియాల దగ్గర చాలా ఎక్కువ వాన పడుతోంది. అండ్ దాంతోపాటు తుఫాను తీరం దాటింది కాబట్టి దాని ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంది. సో కావున అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఎక్కువ హైట్ ఉన్న ప్రదేశాల్లో ఉండండి. అండ్ దాంతోపాటుగా సముద్ర తీరాలకి ఎవ్వరూ కూడా వేటకి వెళ్ళవద్దు. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత సేఫ్ గా ఉంటామో మనం అంత ఆనందంగా ఉంటాం. సో వెల్, మరి మాట్లాడుకుందాం క్లైమేట్ విషయాల గురించి అండ్ మార్కెట్ అప్డేట్స్ గురించి. సో వెల్, మరి పెట్రోల్ అండ్ డీజిల్ రేట్ విషయానికి వచ్చేస్తే, పెట్రోల్ ధర 1 లీటర్ 117.91 పైసలు అండ్ 105.36 పైసలు డీజిల్ ధర ఉంది ఈ రోజు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద గోల్డ్ మార్కెట్, 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చేసి 15,421.22 రూపాయలు బంగారం ధర 1 గ్రామ్. 14,136.18 క్యారెట్ల బంగారం ధర 11,566 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అండ్ పెట్రోల్ మార్కెట్ అయితే ఇలా ఉంది. మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాలు ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ. అంటే దాని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జయస్వితో బ్యూటిఫుల్ సాంగ్ వింటున్నారు కదా. మరి ఎస్, ఇరుముడి మూవీ నుంచి. అండ్ అలాగే క్లైమేట్ అప్డేట్స్, ముందుగా వెదర్ రిపోర్ట్ గురించి కూడా కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం. అండ్ చాలా చాలా తీవ్రంగా ఉంది కాబట్టి తుఫాను, సో మనం కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషలీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం ఇలాంటి ప్రదేశాల్లో చాలా ఎక్కువగా వాన పడే అవకాశం ఉంది. ఎందుకంటే తీరం దాటింది కాబట్టి కొన్ని ప్రదేశాల్లో తక్కువ మోతాదులో వాన పడుతున్నా కూడా ఉరుములతో కూడినటువంటి జల్లులు, తీవ్రమైనటువంటి గాలులు వీచేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అప్రమత్తంగా అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం తీర ప్రాంతాలకి ఎక్కువ వెళ్లకండి. గరిష్టంగా దాదాపుగా 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అండ్ అలాగే కనిష్టంగా 24 డిగ్రీల టెంపరేచర్ అయితే ఇవాళ ఉంటుంది. సో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. సో దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఇంటి పట్టున సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో ఉండాలి అని కోరుకుంటున్నాం. సో ఇది ఈనాటి వెదర్ రిపోర్ట్ అన్నమాట. అండ్ దాంతో పాటుగా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి బాస్. అండ్ దట్టు ఈరోజు చెప్పా కదా, జేఎస్వి వచ్చింది, అందులోనూ క్లైమేట్ బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకోవాలి. మరి ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు, దేనికి సంబంధించి గుడ్ మార్నింగ్ విజయవాడలో దేని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చెప్తాను, అంతకన్నా ముందు ఒక చిన్న పాట మీ అందరి కోసం ప్లే చేస్తాను. ఈ పాట తర్వాత మాత్రం మిస్ అవ్వకండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. అండ్ మీ అందరి కోసం వచ్చేస్తోంది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ పెద్దీ.

8:24 అయిపోయింది. 10 o'clock లో టైం, మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో మరి ప్రతి మూవీ నుంచి హల్లల్లో హల్లో హల్లల్లో హల్లల్లో, వాట్ ఎ బ్యూటిఫుల్ పవర్ ప్యాక్డ్ సాంగ్ కదా. ఎస్, మరి ఎప్పుడు కూడా అలా స్లోగా వింటే ఎలా వర్స్, ఒక్కసారి కొంచెం ఊపు ఉండాలి కదా. మరి ఇలాంటి పాటలు కూడా మనలో చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తాయి. ఎస్, మరి ఇందాకైతే బటర్ఫ్లైతో స్టార్ట్ చేసాము, ఇప్పుడు హెల్లో హెల్లో అంటున్నాము. ఏంటి బాస్ స్పెషల్ ఈరోజు? సామాన్యమైన స్పెషల్ కాదు, ఒక పక్షి గురించి మాట్లాడుకుందాం. వాట్, పక్షి అంటే శంకర్ సినిమాలో రోబోలాగా పక్షి 2.0 3.0 అని అనుకోకండి బాస్. ఈ పక్షి సామాన్యమైన పక్షి కాదు, ఇదొక అద్భుతమైనటువంటి పక్షి. ఎస్పెషల్లీ చైనా సంస్కృతిలో ఈ పక్షిని రక్షణకి, సూర్యునికి చిహ్నంగా చూసేవారు. అండ్ దాంతోపాటుగా నేటివ్ అమెరికన్స్ దీనిని తెల్లవారుజామున వచ్చేటువంటి కొత్త ఆశగా, శీతాకాలపు కష్టాలని దూరం చేసే పక్షిగా కూడా నమ్మేవారు. ఇంతకీ ఈ అందాల ఆ పక్షి ఎవరు, ఆ పక్షి పేరేంటి తెలుసుకుందాం. ఇంతకీ ఆ పక్షి పేరేంటో తెలుసా? ఇది బ్లూ బర్డ్ అన్నమాట. ఎస్, దీని పేరు బ్లూ బర్డ్. ఇంకా దీనికి చాలా పేర్లున్నాయి, కానీ బ్లూ బర్డ్గా ఇది ప్రసిద్ధి చెందింది. సో ఈరోజు బ్లూ బర్డ్ ఆఫ్ హ్యాపీనెస్ డే అన్నమాట. మరి ఈ యొక్క నీలిరంగు పక్షి వెనక ఉన్న ఆ సంతోషం ఏంటి, ఆ నీలిరంగు పక్షి మనకు అందించిన ఆనందం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముందుగా నువ్వే మాయ చేసావో గాని ఇలా ఈ క్షణం ఆగిపోనీ, ఈ పాట వినాల్సిందే. ఎందుకంటే ఆ పక్షి చేసే మాయ అంత అద్భుతమైంది. సో విందాం, తెలుసుకుందాం. అది దాన్ స్టే ట్యూన్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. ఒక్కడు మూవీ నుంచి మణి శర్మ గారి కాంపోజిషన్ లో శ్రేయ ఘోషల్ పాడినటువంటి ఈ అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్బీతో. మరి బ్లూ బర్డ్ ఆఫ్ హ్యాపీనెస్ డే దీని గురించి మాట్లాడుకున్నా కదా. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున, అంటే ఈ రోజున, ఈ ఒక్క బ్లూ బర్డ్ ఆఫ్ హ్యాపీనెస్ డేని జరుపుకుంటారు. అంటే జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవటం, ఆశావాదంతో జీవించటం మరియు ఇతరులలో సంతోషాన్ని నింపటమే అసలు ఈ రోజు వెనక ఉన్న ముఖ్య కారణం అన్నమాట. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా కామన్ గా జరిగేదే కదా, ఇందులో పెద్ద సెలబ్రేట్ చేసుకునేందుకేముంది అని తీసేస్తూ ఉంటాం. కానీ జీవితంలో పెద్ద మార్పు అనేది ఎక్కడ మొదలవుతుందో తెలుసా? చిన్న చిన్న ఆనందాలని గ్రహించటంలోనే పెద్ద పెద్ద మార్పులు మొదలవుతాయి. చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడంలోనే జీవితంలో పెను మార్పు సాధించడానికి నాంది పలుకుతుంది. మరి ఆ

చిన్న ఆనందాలు, చిన్ని చిన్ని ఆశలు, ఇవి ఎంత ఇంపార్టెంటో ఎప్పుడైనా ఆలోచించారా బాస్? మరి ఆ ఆశలన్నింటినీ కూడా ఒక ఒకేషన్ లాగా కాకుండా ఇవాళ ఒక మంచి జరిగింది, సచ్ ఎ బ్యూటిఫుల్ డే, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మన అనుకున్న వాళ్ళతో చెప్పుకునేందుకు, లేదా దాన్ని ఎంతో అంత ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకోవాలి అనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళకి దీని ఆనందం తెలుస్తుంది. కొంతమంది చెప్పుకోలేక చెప్తే ఏమనుకుంటారో, ఇంత చిన్నవి కూడా సెలబ్రేట్ చేసుకుంటారా, అసలు ఇదొక విషయమా అని తీసేస్తారేమో అని చెప్పి చాలా ఇన్సైడ్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి భావాలన్నింటికీ కూడా ఒక రూపాన్ని తెచ్చింది ఈ బ్లూ బర్డ్ హ్యాపీనెస్ డే. సో మనం అనుకున్నట్టుగా పురాతన కాలంలో ఈ బ్లూ బర్డ్ అంటే నీలిరంగు పక్షిని సంతోషానికి, ఆశకి అంటే హోప్కి, అదృష్టానికి చిహ్నంగా భావించేవారు. అండ్ దాంతోపాటుగా మెంటల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ బ్లూ బర్డ్ ఒక థెరపీగా ఉపయోగపడేది. అంటే నిత్య జీవితంలో ఉండేటువంటి ఒత్తిడిని పక్కన పెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈరోజు ఒక అద్భుతమైన రిమైండర్గా కూడా నిలుస్తుంది. దాంతోపాటు ప్రకృతికి సంబంధించిన కొన్ని యునిక్ చేంజెస్ని అబ్జర్వ్ చేయడానికి కూడా ఈ రోజుని ప్రతిపాదించారు. మరి ఏంటి దాని వెనుక యునిక్ చేంజెస్, అవి కూడా తెలుసుకుందాం బాయ్స్. కానీ అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ చెలియా.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ మరి 8:38 అయిపోయింది. గుడ్ మార్నింగ్ విజయవాడలో టైమ్. అండ్ ఎస్ మాట్లాడుకుంటున్నాం బ్లూ బర్డ్ హ్యాపీనెస్ డే గురించి. అండ్ దీనికి సంబంధించి ప్రకృతికి రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ బ్లూ బర్డ్ హ్యాపీనెస్ డే మనకి అందిస్తుంది అని చెప్పాం కదా. సహజంగా వేసవి కాలంలో సమ్మర్ సీజన్లో చాలా మటుకు పక్షులకి నీటిని పెడుతూ ఉంటాం. అండ్ దాంతోపాటుగా చిన్న చిన్న హట్స్ లాగా, అంటే అవి వచ్చి నీడలో సేద తీరేందుకు వీలుగా ఉండేటువంటివి చిన్న చిన్నగా మనం దాబా మీద కానీ లేకపోతే మన ఇంటి పెరట్లో కానీ ఇలా మనం తయారు చేస్తూ ఉంటాం, రైట్? అండ్ దానికి ఆకర్షితమయ్యి ఆహారం దొరికేందుకు గింజలని అండ్ దాంతోపాటుగా కొంచెం ఆహారాన్ని అందిస్తాం. ఇలా చేస్తే అవి కూడా మన ఇంటి దగ్గర లేదా మన ఇంటి ముంగిటిలో మనతో ముచ్చట్లాడతాయి అనేటువంటి ఒక సహజమైన ఆనందం. ఎందుకు అంటే ఎంత స్ట్రెస్ లో ఉన్న వాళ్లైనా ప్రకృతిని, ప్రకృతికి ఉన్నటువంటి ఆ రంగులని చూస్తే వారి యొక్క మానసిక స్థితి చాలా తొందరగా మెరుగుపడుతుంది. ఎంత కోపంలో ఉన్న వాళ్ళకైనా ఒక మంచి మొక్కని చూపించారంటే ఆ కోపం ఆటోమేటిక్ గా కామ్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రీన్ కలర్ అన్నమాట. సో ఆ కలర్ థెరపీ కూడా ఎంతగానో దోహదపడుతుంది. దాంతోపాటు ప్రకృతి నుంచి వచ్చే సువాసన, మట్టి వాసన అండ్ పూల నుంచి వచ్చేటువంటి ఆ ఘుమఘుమలు, ఇలా ప్రతి చిన్న విషయం కూడా ప్రకృతికి సంబంధించి మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగాలని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎందుకు అంటే మన శరీరం కూడా పంచభూతాలతో తయారు చేయబడిందే కదా బాస్. అందుకనే ప్రకృతి కంట్రోల్లో ఎప్పుడు మానవుడు ఉంటేనే మన యొక్క మనుగడ సజావుగా ఉంటుంది అని ఇండైరెక్ట్ గా తెలియచేయడం అన్నమాట. సో మరి నేచర్స్ న్యాచురల్ ఇంట్రెస్టింగ్ కౌన్సిలింగ్ సెషన్ పూర్తయిన తర్వాత అదేనండి, ప్రకృతితో మమేకమై చక్కగా నడవటము అండ్ చల్లగాలిని ఆస్వాదించటము ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చేస్తాం. మరి వీటితో పాటుగా ఈ బ్లూ బర్డ్ తెచ్చేటువంటి ఒక మంచి ఆనందం ఏంటి అంటే ఈ రోజున పక్షుల యొక్క ప్రాధాన్యతకి విలువనిస్తూ వాటిని గుర్తిస్తూ మరీ ముఖ్యంగా ఈ బ్లూ బర్డ్ అంటే నీలిరంగు పక్షుల యొక్క ఆవాసాలని కాపాడుకోవాలి అనేటువంటి ఒక అవగాహనని కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఇందాక మనం అనుకున్నట్టుగా చైనా సంస్కృతిలో ఈ పక్షిని రక్షణకి, సూర్యుడికి చిహ్నంగా అమెరికా యొక్క స్థానిక తెగలు అంటే నేటివ్ అమెరికన్స్ దీనిని తెల్లవారుజామున వచ్చేటువంటి ఒక నూతన ఆరంభంగా, ఒక కొత్త హోప్ గా, శీతాకాలపు కష్టాలని దూరం చేసే పక్షిగా దీన్ని నమ్ముతారు. ఇక్కడతో దీని ప్రస్థానం ఆగిపోలేదు బాస్. ఇది 1908 మారీస్ మేటర్ లింక్ ఆవిడ రాసినటువంటి ది బ్లూ బర్డ్ అనేటువంటి నాటకం ద్వారా ఈ బ్లూ బర్డ్ ఆఫ్ హ్యాపీనెస్ అనే పదం ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందిందన్నమాట. ఈ కథలో ఉన్న విలక్షణమైన విశేషమేమిటి అంటే ఇద్దరు చిన్నపిల్లల సంతోషాన్ని ఇచ్చేటువంటి ఈ నీలిరంగు పక్షి కోసం ప్రపంచమంతా వెతికి చివరికి అసలైన ఆనందం తమ మనసుల్లోనే ఉంది అనే ఒక

మెంటల్ హెల్త్ ఓరియెంటెడ్ నాటకం అన్నమాట. నిజంగా ఆనందం ఎక్కడుంటుంది బాస్? వెతుక్కోవాలా? ఆనందాన్ని ఎక్కడ నువ్వు వెతుకుతావు? పోనీ ఎంత అని వెతుకుతావు? ఎక్కడ ఎంత అనేటువంటి కొలమానాలు భావనలకి వర్తించవు. ఎందుకు అంటే నీలో ఉన్నదాన్ని నువ్వు గుర్తించనంత వరకు కూడా ఇలాంటి భావనలకి ఎన్నిసార్లు నువ్వు కొలిచినా ఆ కొలమానాలు వర్తించవు. మనిషి జీవితంలో ప్రతి చిన్నది కూడా మనసే శాసిస్తుంది. ఆ మనసులో ఉన్న భావనలని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడే నీ మనసు కుదుట పడుతుంది. దట్స్ ద రియల్ సక్సెస్ అండ్ మాస్టరీ ఆఫ్ హ్యూమన్ మైండ్. అందుకనే ఆనందాన్ని నీలో వెతుక్కో. నువ్వు చేసే చిన్న చిన్న పనులలో నీకు ఇవాళ ఏదైనా ఒక సక్సెస్ జరిగింది, ఆఫీస్లో నువ్వు చాలా బాగా వర్క్ చేసావు, మీ బాస్ నిన్ను అప్రిషియేట్ చేశారు, సో వై నాట్ సెలబ్రేట్ దట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ద సేమ్ టైం నీ బెటర్ హాఫ్తో కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకో. ఎందుకంటే ఇవాళ నువ్వు ఆఫీస్లో సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నావు అంటే ఇంట్లో ఎంతమంది సపోర్ట్ ఉండబట్టి ఆలోచించావా? స్కూల్లో నువ్వు బాగా రాసావు, ఎగ్జామ్ ఫస్ట్ వచ్చావు, హ్యాపీగా ఉంది, ఇంట్లో సెలబ్రేట్ చేసుకో బాస్. అలాగే ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఎంతసేపు మన సక్సెస్ మాత్రమే కాదు, ఇంట్లో మన కోసం అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్ అండ్ రిటైర్ అయిపోయారు కదా అని చెప్పి సెటైర్ లేకండి బాస్. వాళ్ళు మన సక్సెస్కి ఎంతగా దోహదపడ్డారో ఆలోచించండి. వాళ్ళు చూడని జీవితమా? వాళ్ళు చూడని సక్సెస్సా? వాళ్ళకి తెలియని అనుభవాలా? రైట్? మనమేదో ఉడుకురత్తంతో నీకు తెలీదబ్బా, అన్నీ నాకే తెలుసు అని ముందుకెళ్తాం. కానీ అన్నీ నాకే తెలుసు అంటే అది అహం అవుతుంది. అన్నీ తెలిసినా తెలుసుకునేందుకు మత్సుకతో ముందుకు వెళ్తే అది నిజంగా ఒక కొత్త తలుపు తెరుస్తుంది. అందుకనే అనుభవాలతో నిండిపోయినటువంటి జీవితం ఒక మంచి అనుభూతిని అందిస్తుంది. అదే అసలైన బ్లూ బర్డ్ హ్యాపీనెస్. జస్ట్ రికగ్నైజ్ ద బ్లూ హ్యాపీనెస్ ఇన్ యూ అనేదాన్ని ప్రస్ఫుటంగా తెలియచేస్తుంది ఈ బ్యూటిఫుల్ డే అన్నమాట. సో హోప్ యూ ఎంజాయ్ ఇట్, రైట్? ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్నల సంతోషాన్ని కూడా సెలబ్రేట్ చేయండి. ఓకే, చిన్న చిన్న విషయాలకే ఆనందపడిపోతారు. అలాంటిది ఏదన్నా ఒక సర్ప్రైజ్గా కోట్ల గిఫ్ట్ కొనియక్కర్లేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురానటువంటి నీ విలువైన సమయాన్ని కేటాయించు. నీ మనసులో ఉన్న మాటల్ని వాళ్లతో పంచుకో. చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకో. నువ్వు చేసే అల్లరి వెనుక ఉన్న ఆ సరదా సంతోషాలని మరొక్కసారి నెమరేసుకో. ఇంతకు మించిన ఆనందం ఏం కావాలి బాస్? అందుకనే ఈ బ్లూ బర్డ్ హ్యాపీనెస్ డేకి సంబంధించి ఎప్పుడూ మన మనసు ఎలా ఉంటుందో తెలుసా?

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఇయర్స్ మరి. సరే అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి, ఆ మాత్రం ఉండాలి కదబ్బా, తగ్గేదే లేదు మరి. సో 8:59 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్లో టైం. గుడ్ మార్నింగ్ విజయవాడలో బ్లూ బర్డ్ హ్యాపీనెస్ డే. దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇంకెందుకు ఆలస్యం, మరికొద్ది క్షణాల్లో మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగాలో కలుసుకుందాం. అంటూ దాన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ ఆర్జే జేఎస్వితో. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అమరావతిలోని సచివాలయంలో ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఇన్ఫ్రాస్టక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్పై సమీక్షిస్తారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548.98 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎన్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఏలూరు జిల్లాలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడవచ్చన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. వర్షం, గాలులు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నిలబడవద్దని, తప్పనిసరి అయితే తప్ప బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు. వాయుగుండం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గత 24 గంటల్లో 1708.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటున 85.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ రోజు నుంచి అక్టోబర్ 29 వరకు ఇంటర్మీడియట్ విద్యామండలి అవకాశం కల్పించింది. 1000 రూపాయలు అపరాధం రుసుముతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు చెల్లించవచ్చని సూచించింది. విద్యార్థి దశ నుండే సమాజ సేవ

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆహా, వాట్ ఎ సాంగ్ అండి. ఈ పాట వింటూ ఉంటే నాకైతే నోట్లో మాట రావట్లేదు. ఎందుకు అంటే అంత బాగుంటుంది కాబట్టి. కొన్ని పాటలు చెప్పా కదా, టైం ట్రావెల్ చేస్తూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు ఆ పాటలు వింటూ అక్కడే ఆగిపోతాం. ఎంత బిజీగా ఉన్నా, బస్సులో నించుని వెళ్తున్నా, యునో ట్రైన్లో నించుని ట్రావెల్ చేస్తున్నా, మన కంఫర్ట్ చూసుకోం బాస్. ఒక పాట మన చెవిలో పడిందంటే ఆహా, ఆ ఆనందమే వేరు. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది బాస్, ప్రపంచ పంచుల దాకా అనుకోండి. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అఫ్కోర్స్ 101.3 మెగాహెర్ట్జ్ పైకి వచ్చేయాలి వచ్చేయాలి, ఎందుకంటే జేసీ ఉంది కాబట్టి. వెల్, మరి 9:10:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఇట్స్ టైం ఫర్ మీ, మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈ వాన పడేస్తుంటే మనలో ఉండే ఆ జోరు, మనలో పెరిగే ఆ హుషారు, ఈ రెండింటిని సమ్మిళితం చేసి ఇటుపక్క వాన, ఇటుపక్క మన జోరు హుషారు, ఈ మూడు మిక్స్ చేసి ఒక మంచి బీచ్కి వెళ్తే ఎలా ఉంటుంది? వాట్ ఆర్ యు టాకింగ్. ఒక పక్క గొడుగు పెట్టుకుంటే గొడుగు ఎక్కడెగిరిపోతుందో తెలియట్లేదు తుఫానుకి. ఇంకా బీచ్కి వెళ్దామా, గవ్వలేరుకుందామా? సో జోక్స్ అపార్ట్, బీచ్కి వెళ్ళాలి అని నేనైతే చెప్పను, కానీ ఖచ్చితంగా ఈరోజు మనం తలుచుకోవాల్సిన రోజు బీచ్కి సంబంధించింది. కో, మనం ఫిజికల్గా వెళ్ళకపోతేనేంటండి, మన మనసు వెళ్తుంది కదా కదా. నచ్చిన ప్రదేశాలకి ఇట్టే వెళ్ళిపోయే మనసుని మనం ఆపగలవా? కాలాలు మారినా నీ ధ్యాస మారునా, ఇలా మనసు చేసే మాయని ఎవరు ఆపలేరు బాస్. ఇంతకీ అసలు ఇప్పుడు బీచ్ టాపిక్ ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి కదా. 24 సెప్టెంబర్ అంటే ఈ రోజున ప్రతి సంవత్సరం ప్రపంచ సముద్ర దినోత్సవం అంటే వరల్డ్ మ్యారీటైమ్ డేని సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. సో ఈ వరల్డ్ మ్యారీటైమ్ డేకి సంబంధించిన చాలా చాలా

అద్భుతమైనటువంటి విషయాలను గురించి ఈ రోజు మన జోరుగా హుషారుగాలో మాట్లాడుకుందాం. అంతర్జాతీయ సముద్ర సంస్థ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ల యొక్క ఆధ్వర్యంలో 1978వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించారన్నమాట. సో మరి దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి అంటే మరి ముందుగా ఒక మంచి పాట మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా విత్ మీ జేస్వితో. మనం మాట్లాడుకుంటున్నాము వరల్డ్ మారిటైమ్ డే గురించి, అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. వాణిజ్యాన్ని పెంపొందించడంలో, అలాగే జాతీయ భద్రత యొక్క నిర్ధారణలో సముద్రం యొక్క పాత్ర, అలాగే సముద్ర పరిశ్రమం ఎంతో కీలకమైన పాత్రని పోషిస్తుంది అని అనటం అతిశయోక్తి కానే కాదు. అండ్ దీనికి సంబంధించి భారతదేశం యొక్క గొప్ప సముద్ర చరిత్రని గౌరవించడానికి, అండ్ దాంతోపాటుగా ఆర్థికాభివృద్ధిలో షిప్పింగ్ పరిశ్రమ మరియు కీలక పాత్రని గుర్తించడంలో కూడా ఈ యొక్క వరల్డ్ మారిటైమ్ డే చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ వీటిని గనక ఇలా కొంచెం పక్కన పెడితే, చారిత్రకంగా ఇది ఈ ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క రోజుని చారిత్రకంగా ఒక జ్ఞాపకార్థమైనటువంటి ఒక రోజుగా దీనిని పరిగణించారన్నమాట. మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఆర్థికాభివృద్ధిలో భాగంగా, అండ్ ఈ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలకి సుస్థిరంగా వాళ్లకి ఒక జీవనోపాధిని కల్పిస్తూ జరిగేటువంటి ఈ యొక్క వరల్డ్ మారిటైమ్ డే వెనక చాలా చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. మరి ఆ చాలా విషయాల వెనక భారతదేశానికి ఎలాంటి లాభాలు చేకూరనున్నాయి, అండ్ కమింగ్ బ్యాక్ టు మన ఇండియన్ దీనికి సంబంధించి ఇవి ఏ విధంగా దోహదపడతాయి అనేటువంటి అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇంకొక అద్భుతమైన పాట మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ నుంచి. మరి కామాక్షి ముందు అక్కడ కథ మొదలైతే మన భారతీయ సముద్ర చరిత్ర ఎక్కడ మొదలైంది బాస్? సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఎన్నో అతిపెద్ద రహస్యాలు, సముద్ర లోతుని కొలవడానికి ఇప్పటికీ కూడా చాలా చాలా పరికరాలు ఉపయోగించినప్పటికీ కొన్ని సముద్రాలు వాటి యొక్క ఆంతర్యం లోతు ఆ రహస్యాలు అంతు చిక్కవు అని అనటం అతిశయోక్తి కానే కాదు. మరి దీనికి సంబంధించి అసలు భారతదేశ సముద్ర చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది? గుజరాత్లో ఉన్నటువంటి లోథాల్ వద్ద క్రీస్తుపూర్వం 2400 సంవత్సరాల నాటి ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ డాక్ యార్డ్ అంటే ఓడరేవుగా అది కనుగొనబడింది. ఇక్కడి నుంచి మెసపటోనియా అండ్ అలాగే పర్షియా దేశాలలో భారతీయులు సముద్ర వాణిజ్యాన్ని సాగించేవారన్నమాట. అంటే సింధులోయ నాగరికతలో మన యొక్క సముద్ర చరిత్రకి నాంది పలికింది కదా. ఎందుకంటే భారతదేశానికి దాదాపు 5000 సంవత్సరాల సుదీర్ఘమైన సముద్రయాన చరిత్ర ఉంది. ప్రపంచంలోనే ఒక దేశం పేరు మీద ఉన్న ఏకైక మహాసముద్రం హిందూ మహాసముద్రం, ద ఇండియన్ ఓషన్. మరి దాని వెనుక ఉన్నటువంటి ఆ సంపద అండ్ ఇంకా దాని నుంచి వచ్చినటువంటి ఎన్నో అద్భుతమైన విషయాల్లో కొన్ని మనం క్లుప్తంగా ఈ వరల్డ్ మారిటైమ్ డే సందర్భంగా తెలుసుకుందాం అన్నమాట. మరి ఇలా ప్రారంభమైనటువంటి అంటే సింధులోయ నాగరికతలో భారత సముద్ర చరిత్ర మొదలైంది అని మాట్లాడుకున్నాం. అందులోనూ గుజరాత్లో ఉన్నటువంటి లోథాల్ ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి పర్షియా దేశాల వరకు భారతీయుల సముద్ర వాణిజ్యాన్ని సాగించేవారు. ఆ తర్వాత వేదకాలము, మౌర్యుల కాలం. మరి ఈ కాలంలో నావిక విభాగానికి వచ్చినటువంటి విశేషాలేంటి? అర్థశాస్త్రపరంగా కౌటిల్యుడు దీనికి సంబంధించి ఏం చెప్పారు తెలుసుకుందాం బాస్. కానీ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. మరి ఈ పాట ప్లే చేస్తా, వింటూ ఆనందించండి.
1: ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కడలి నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం మీ జేఎస్వితో. మరి సింధులోయ నాగరికత నుంచి అంటే క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల మధ్య భారత సముద్ర చరిత్ర ప్రారంభమైంది అనుకుంటున్నాం.

మరి వేదకాలం అలాగే మౌర్యుల కాలం. మరి ఇక్కడ కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్ర ప్రస్తావన సముద్రం గురించి ఏం చెప్పింది? ఋగ్వేదంలో సముద్ర ప్రయాణాల ప్రస్తావన ఉంది. వేదకాలం, మౌర్యకాలం ఈ చరిత్రలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో క్రీస్తుపూర్వం 320 నౌకలు వాణిజ్యాన్ని పర్యవేక్షించటానికి ప్రత్యేకంగా ఒక నావికా విభాగం ఉండేదని కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత చోళుల స్వర్ణయుగం. మరి ఈ యొక్క చోళరాజుల దీనికి సంబంధించి సముద్ర దీనికి వాళ్ళ ఏం చెప్పారు? దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళరాజులు, ముఖ్యంగా రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు అత్యంత శక్తివంతమైనటువంటి నావికా దళాన్ని నిర్మించారు. అలాగే వీరు బంగాళాఖాతాన్ని తమ ఆధీనంలో ఉంచుకుని శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, దీన్నే శ్రీ విజయ సామ్రాజ్యం వంటి ఆగ్నేయ ఏషియా దేశాలపై దండయాత్రలు చేసి సంస్కృతిని మరియు వాణిజ్యాన్ని విస్తరించారు. ఇవి చరిత్ర చెప్తున్న మాటలు. మరి దీని తర్వాత హిస్టారికల్ గా సముద్రపు యొక్క ప్రయాణాన్ని అయితే తెలుసుకున్నాం. మాన్సూన్ విండ్స్ కి సంబంధించి ఈ యొక్క సముద్ర తీరంలో ఉండే ఆ పరిమాణాలేంటి, సో వీటికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే ఈ యొక్క వరల్డ్ మారిటైమ్ డే సందర్భంగా విందాం, తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది బాస్. మరి ఏదో

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగాలో. సో వెల్, మరి కమింగ్ బ్యాక్ టు ఈ యొక్క వరల్డ్ మారిటైమ్ డే, దీని సందర్భంగా చరిత్రకి సంబంధించిన చాలా విషయాలైతే మనం తెలుసుకుంటున్నాం కదా. చోళుల స్వర్ణయుగంలో కూడా దీని ప్రస్తావన ఉంది. అండ్ దాంతోపాటుగా ఋతుపవనాల ఆధారిత ప్రయాణాలు, ప్రాచీన కాలంలోనే భారతీయ నావికులు హిందూ మహాసముద్రంలో వీచేటువంటి ఋతుపవనాలు అంటే మాన్సూన్ విండ్స్, వీటి యొక్క దిశలను శాస్త్రీయంగా అవగాహన చేసుకుని వాటి సహాయంతో ఆఫ్రికా, అరేబియా దేశాలకు సులభంగా ప్రయాణించేవారు. అలాగే మరాఠా నావిక దళం 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నేతృత్వంలో బలమైనటువంటి మరాఠా నావిక దళం ఏర్పాటైంది. ఈ సందర్భంగా మనం చెప్పుకోవలసిన ఒక అద్భుతమైన ఉంది. సముద్రం దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టించినటువంటి కోట ఇప్పటికీ ఎంతో స్ట్రాంగ్ గా ఉంది. నిజంగా ఆ నిర్మాణం వెనక ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన సరళి, ఆ యొక్క నాయకత్వ లక్షణాలు మైండ్ బ్లోయింగ్ అంతే. అండ్ ఈ యొక్క మరాఠా నౌకలు యూరోపియన్ అంటే పోర్చుగీస్ బ్రిటిష్ శక్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పశ్చిమ తీరాన్ని రక్షించేవన్నమాట. సో మనకి ఎలా అయితే ఇప్పుడు త్రిదళాలు వాటి యొక్క రక్షణ వ్యవస్థని బలపరిచాయో, అప్పటి కాలంలో ఈ మరాఠా నావిక దళం అండ్ దాంతోపాటుగా రాజరాజ చోళుడు ఇలాగా వాణిజ్యాన్ని పెంపొందిస్తూనే వారి యొక్క సామ్రాజ్యాలని కూడా కాపాడుకుంటూ వచ్చేవారన్నమాట. మరి ఆధునిక కాలంలో సముద్ర రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి మారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047, మరి ఈ మారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047 వంటి భారీ ప్రాజెక్టులతో ఓడరేవుల యొక్క ఆధునీకరణ, వీటితో పాటుగా గ్రీన్ షిప్పింగ్ ని కూడా ప్రోత్సహిస్తుందన్నమాట. సో ఇలా సాగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క మారిటైమ్ అమృత్కాల్ విజన్ 2047 లో ఉన్న ముఖ్యమైనటువంటి లక్ష్యాలేంటి, సో దాని వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఈ యొక్క వరల్డ్ మారిటైమ్ డే సందర్భంగా క్లుప్తంగా తెలుసుకుందాం. అండ్ ఎస్, ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఋతుపవనాల ఆధారంగా వాళ్ల దిశ నిర్దేశం చేసుకున్నారు అంటే ఋతుపవనం ఆల్రెడీ తుఫానుగా మారింది. ఎలాగో తుఫాన్లో తడుస్తున్నాం, కాలాన్ని సాగిస్తున్నాం, తప్పినా తప్పకపోయినా వెళ్ళక తప్పదు కాబట్టి కొన్ని ప్రయాణాలు ఆగవు బాస్. అందుకే వానొచ్చినా వరదొచ్చినా తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా నేను నాలానే ఉంటాను, నేను వెళ్ళాలి వెళ్ళి తీరాలి అని సంకల్పంతో ముందుకి సాగి వాళ్ల యొక్క పనులను సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తున్న వాళ్ళందరికీ ఈ బ్యూటిఫుల్ సాంగ్ డెడికేట్ చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఆనంద్, మంచి కాఫీ లాంటి పాట.

సో వరల్డ్ మారిటైమ్ డే సందర్భంగా గాలివాన లాలి పాడ్డమేమో కానీ 2047 మారిటైమ్ అమృత్కాల్ విజన్, దీనికి సంబంధించి భారతదేశాన్ని అంతర్జాతీయ సముద్ర రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ఓడరేవులు అలాగే నౌకాయాన మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ రూపొందించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నమాట. సో మరి దీన్ని ఆధునీకరిస్తూ వీళ్ళ టార్గెట్ పాయింట్స్ ఏంటి అంటే మెగా పోర్ట్స్, అంతర్జాతీయ స్థాయి ఓడరేవుల యొక్క అభివృద్ధి చేయటం, అండ్ దాంతోపాటుగా గ్రీన్ షిప్పింగ్ మరియు పర్యావరణ పరిరక్షణని కాపాడడం. కార్బన్ రహిత పోర్ట్స్ 2047 నాటికి దేశంలోని అన్ని ప్రధాన ఓడరేవులను 100% గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లించడమే ప్రథమ లక్ష్యం. అలాగే హైడ్రోజన్ హబ్లు, పారాదీప్, అలాగే దీన్ దయాళ్, చిదంబర్నార్ పోర్ట్లను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు రవాణా హబ్స్గా మార్చటం, నౌకల తయారీ మరియు రీసైక్లింగ్లో అగ్రస్థానం అంటే షిప్ బిల్డింగ్ ఇంకా రీసైక్లింగ్, నౌకల నిర్మాణంలో మరియు మరమ్మతులు చేయటంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే టాప్ 5 దేశాల్లో ఒకటిగా నిలపటం ఒక ముఖ్య ఉద్దేశం, పర్యావరణ అనుకూల పద్ధతుల్లో ఓడల రీసైక్లింగ్ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా 1 స్థానాన్ని దక్కించుకోవటం, అండ్ ఇన్లాండ్ వాటర్వేస్, అంతర్గత జలమార్గాల యొక్క విస్తరణ, నదులు కాలువల ద్వారా జరిగే వస్తు రవాణాను ప్రస్తుత స్థాయి నుంచి 500 మిలియన్ టన్నులకి పెంచడం అన్నమాట. అండ్ వీటితో పాటు నదీ పర్యాటకం, రివర్ క్రూజీ టూరిజం, దీన్ని ప్రోత్సహించడానికి కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టించడం. ఎలాగైతే ఇప్పుడు మన విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్లో చక్కగా పడవతో తిరుగుతూ టూరిజంని పెంపొందిస్తూ కొత్త కొత్త కార్యక్రమాలని చేపడుతూ ఎలా అయితే ఉపాధిని కల్పిస్తూ ఆలోచనలు చేస్తున్నారో, రివర్ క్రూజీ టూరిజంని కూడా పెంపొందించడానికి ఇదొక కొత్త మార్గం. సముద్ర తీర పర్యాటకం మరియు క్రూయిజ్ హబ్ అన్నమాట, ఇదే క్రూజీ టూరిజంలో ఇంకొక పాయింట్. అంతర్జాతీయ ఈ యొక్క క్రూయిజ్ టెర్మినల్స్ అంటే భారతదేశాన్ని గ్లోబల్ క్రూయిజ్ పర్యాటక కేంద్రంగా మార్చటం, దీని ద్వారా 25 లక్షలకు సంఖ్యని ప్రయాణికులు చేర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే చాలా మందికి పడవల్లో వెళ్ళాలి, లైక్ సరదాగా ఆ పడవల్లో ఆ వాతావరణాన్ని చూడాలి, సముద్రంలో ఎలా ఉంటుంది అనే ఒక ఆనందం, ఆ కుతూహల తెలిసిందే కదా. సో ఆ సంతోషాన్ని అందించడంలో భాగంగా ఈ యొక్క టూరిజంని కూడా పెంపొందిస్తున్నారు. అండ్ నావికుల శిక్షణ మరియు ఉపాధి, సో ప్రపంచ నౌకాయాన రంగంలో భారతీయ నావికులు వాటాని దాన్ని పెంపొందిస్తూ 10-12% 20%కి పైగా పెంపొందించడం ద్వారా యువతలకు మంచి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయన్నమాట. సో ఇలాగా మన భారతదేశంలో ఉన్నటువంటి మేజర్ పోర్ట్స్ అన్నమాట, అంటే ప్రధాన ఓడరేవులన్నింటినీ ఈ యొక్క డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఏదైనా చాలా ఇంట్రెస్టింగ్ కదా. మరి ఈ యొక్క వరల్డ్ మారిటైమ్ డే సందర్భంగా ఇన్ని విలువైన విషయాలని మనం తెలుసుకుందాం. సో సెప్టెంబర్ 24 చేసుకునేది వరల్డ్ మారిటైమ్ డే, అలాగే నేషనల్ మారిటైమ్ డే కూడా ఉంది బాస్, అది ఏప్రిల్న జరుపుకుంటారన్నమాట. సో ఏప్రిల్ మంత్లో జరిగేది నేషనల్ మారిటైమ్ డే. సో మరి ప్రతి సంవత్సరానికి ఒక ఇతివృత్తంతో సాగుతూ ఉంటుంది కదా. మరి ఈ యొక్క నేషనల్ మారిటైమ్ డే సందర్భంగా ఫ్రమ్ పాలసీ టు ప్రాక్టీస్ అండ్ పవరింగ్ మారిటైమ్ ఎక్సలెన్స్, పాలసీ నుంచి ఆచరణ వరకు సముద్ర నైపుణ్యాన్ని పెంపొందించడం అనేటువంటి నినాదంతో ఈ యొక్క ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఇతివృత్తం అన్నమాట. సో ఇది ఈ వరల్డ్ మారిటైమ్ డే సందర్భంగా సముద్ర గర్భానికి సంబంధించి, సముద్ర చరిత్రకి సంబంధించి, మరీ ముఖ్యంగా భారతదేశపు సముద్ర చరిత్ర ప్రయాణాన్ని గురించి కొన్ని వివరాలని క్లుప్తంగా అందించే ప్రయత్నం అయితే చేశాను. సో ఇంత వానలో కూడా అంత బ్యూటిఫుల్ క్లైమేట్ ని నా మాటలతో పాటలతో ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో వాట్ ఎల్స్, ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది. మరి ఈ పాట అఫ్ కోర్స్ వి లవ్ బీచెస్ కాబట్టి ఆవ్ తుజు మా కర్దా, ఆవ్ తుజు మా కర్దా, రాక్ స్టార్ ని స్టైల్ కో లైక్ కర్దా. సో రాకింగ్గా ఈ పాట ఫ్రమ్ ద మూవీ వన్ నేనొక్కడి నుంచి వింటూ ఆనందించండి. ఇది ఈనాటి మన సముద్రయాన జోరు, నా మాటల హుషారు.

0: City FM 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తొలగించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. నిన్న ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తుఫాను నేపథ్యంలో గర్భిణీల భద్రతకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాన్పు సమయం సమీపించిన గర్భిణీలందరినీ ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్టంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ శాప్ నిర్ణయించింది. విజయవాడలోని శాప్ కార్యాలయంలో చైర్మన్ రవినాయుడు అధ్యక్షతన 90వ బోర్డు సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా క్రీడా సంఘాల పనితీరు, కోచ్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి పుష్కరాలు 2027 వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున గోదావరి పుష్కర ఘాట్లలో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని కాలు

ఆసియా నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య పీసీబీ అధికారులకు సూచించారు. ఏపీ పీసీబీ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పీసీబీ చేపట్టాల్సిన చర్యలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భోగాపురం నుంచి ఢిల్లీకి ఆకాష్ ఎయిర్ కొత్త విమాన సర్వీసును ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి ఈ విమానం అందుబాటులో ఉండనుంది. బాలలపై జరుగుతున్న ఆన్లైన్ లైంగిక వేధింపులకు, సైబర్ నేరాలు, డిజిటల్ బెదిరింపులకు అరికట్టేందుకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైల్డ్ ఫర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే బాలల కోసం సురక్షితమైన ఇంటర్నెట్ కార్యక్రమాన్ని ఆయన నిన్న మంగళగిరిలోని కార్యాలయంలో ప్రారంభించారు.

10:05 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైమ్ ఫర్ నవరస భరిత హరివిల్లు. సో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో అండ్ మంచి మంచి పాటలతో ఒక అద్భుతమైన ప్లేలిస్ట్ యాజ్ యూజువల్ గా నేనైతే మీ అందరి కోసం సంసిద్ధం చేసి ఉంచాను బాస్. మరి ఇంకేంటి, హాయ్ జయస్వి, శుభోదయం, బ్లూ బర్డ్ ఆఫ్ హ్యాపీనెస్ డే సందర్భంగా మీకు అందరికీ రేడియో శ్రోతలకి సిబ్బందికి శుభాకాంక్షలు. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాటి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ హాయ్ జయస్వి గారు, చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ. అండ్ సత్తుపాటి రాము గారు, పుష్ప, రాజర్షి గారు ఖమ్మం జయానగర్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. జోరైన వర్షంలో జోరుగా పాటలతో హుషారుగా సాగిపోతోందండి ఈరోజు ఉదయం. జయస్వి గారు సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ శేషసాయి, రోహన్ ఫ్రమ్ నెల్లూరు నుంచి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వానొచ్చినా వరదొచ్చినా పనులు ఆగకూడదు అన్నారు, వాళ్ళని చాలా గ్రేట్ గా చెప్తున్నారు. అండ్ వాళ్ళకి టైంకి ఎంత ఇబ్బంది ఉన్నా అవైలబుల్ గా ఉండే మాలాంటి, ఎస్ 100% అండి, మాలాంటి అందరి పనులు సాగాలి అంటే ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నటువంటి అందరూ కూడా, సో డెలివరీ బాయ్స్ కానివ్వండి, లేకపోతే ఇలా అందరూ ఆటో డ్రైవర్స్ కానివ్వండి, క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి, ఇలా అందరూ తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ గమ్యాలకి సురక్షితంగా ఇంత వానలో తడుస్తున్న చేరుస్తున్న మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ యు సే జయస్వి గారు, చెప్పా కదా మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే పని ఎక్కడా ఆగకూడదు అని అనుకుంటాం, ఆ ఆగకూడదు అనుకునే మా సంకల్పానికి మీలాంటి వాళ్ళ హెల్ప్ కూడా తోడుండాలి, అప్పుడే అన్ని కూడా సఫలీకృతం అవుతాయి. సో తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ యస్, కమింగ్ బ్యాక్, నెక్స్ట్ మెసేజ్ మన కోసం ఎవరు పంపించారు. హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు ఆఫ్టర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్. ఒకసారి అలా జరుగుతుంది, బట్ వచ్చాను, పోలెడని కబుర్లు తెచ్చాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సౌజన్య గారు మంగళగిరి నుంచి ఆర్జే జయస్వి గారికి హౌ వినాయక చవితి శుభాకాంక్షలు, అయిపోయినా కూడా మీకు శుభాకాంక్షలు. విజ్ఞానాన్ని తీర్చే నాయకుడు, యజ్ఞ స్వరూపుడైన ఆయన కరుణించి కాపాడి చతురస్తాలతో దీవిస్తూ వివిధ రకాల కుడుములతో అందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళు స్వామి అంటూ పంపించారు. ధన్యవాదాలు రామచంద్రరావు గారు రాజమండ్రి నుంచి మెసేజ్ చేసినందుకు. గుడ్ మార్నింగ్ టు ఆల్ అంటూ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, హాయ్లో ప్రియసఖి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వర్షంలో మీరు చెప్పిన ప్రతి మాట పాట అండ్ మీరు హమ్ చేసిన సాంగ్స్ అన్ని మేమంతా వర్షాలు కురిపించే జల్లు.

0: తో పాటు మీ ప్రోగ్రామ్ అంతా విని మెస్మరైజ్ అయిపోయాం. థ్యాంక్స్ అలాట్ మిత్రమా. నిజంగా ఎన్ని పనులున్నా మీ మంత్రముగ్ధులైన మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా క్లైమేట్ చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ ప్రతి మాటకు మీకు ప్రణామాలు చేస్తూ హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి, నిష్కాహాని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో స్వీట్ అండి. సో వెరీ వెరీ స్పెషల్ డే. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనసారా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ మౌనంగానే ఎదగమని సాంగ్ కావాలి రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి. సాంగ్ రిక్వెస్ట్ టైం ఇది కాదు, దయచేసి సాంగ్ రిక్వెస్ట్ అడగండి అనిదే భావించద్దు. సో 10:08 అయిపోయింది, ఇంకా చాలా మంది మనకి గుడ్ మార్నింగ్ అంటూ స్వీట్ గా మెసేజెస్ పంపించారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి రైనీ రైనీ స్పెషల్ అండ్ స్వీట్ మార్నింగ్. మరి ఇంత మంచి అద్భుతమైన ఈ ప్రోగ్రామ్ లో నేను అడిగేటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించడానికి రెడీనా? మీరు కూడా ఆన్సర్స్ పంపించాలి అంటే 8662488114 నంబర్ గుర్తుంది కదా, 8662488114. బాస్, నా ఫస్ట్ క్వశ్చన్ ఈనాటి హరివిల్లులో యువికా ఈ కార్యక్రమం ఏ సంస్థ ప్రారంభించింది? యువికా ఈ కార్యక్రమం ఏ సంస్థ ప్రారంభించింది? దీని యొక్క ఫుల్ ఫామ్ యువ విజ్ఞాన కార్యక్రమం అన్నమాట. మరి ఈ యొక్క యువ విజ్ఞాన కార్యక్రమం యువికా ఏ సంస్థ దీన్ని ప్రారంభించింది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం అండ్ ఆ తర్వాత అద్భుతమైన పాట వింటూ ఆనందిద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జే ఎస్విత్. వానలోని ఆనందం ఎంత బాగుంటుందో, అమృత వర్షంలా అనిపిస్తుందో. ఇవాళ నా ఇన్బాక్స్ లో మీ మెసేజెస్ కూడా వాన ప్రవాహంలానే ఉన్నాయండి. సో అంత అద్భుతంగా బ్యూటిఫుల్ గా ఆన్సర్స్ పంపించారు. అండ్ క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం, యువ విజ్ఞాన కార్యక్రమం ఏ సంస్థ ప్రారంభించింది? సో ఆన్సర్స్ తెలిస్తే నాకు పంపిస్తూ ఉండండి 8662488114 కి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్స్ పంపించిన వారి కన్నా ముందు గుడ్ మార్నింగ్ అంటూ, సర్వమంగళ గుణ సంపూర్ణ తపస్వి కుమారి జయస్వి వచ్చిన రోజు విద్యార్థి దశలోకి వెళ్ళిపోతాం. సిట్ డౌన్ మై స్టూడెంట్స్ అని చెప్పి ఈ రోజు ఏం చెప్పుకుందాం అబ్బా అంటూ ఆలోచిస్తూ, టాపిక్ కంటే ముందు ఊరించే సస్పెన్స్ లకు తెరి తీస్తారు. రావడంతోనే పాఠం మొదలు పెట్టకుండా అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకుని అసలు విషయంలోకి తీసుకెళ్తారు. బాల్యపు జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేయిస్తారు. అందుకే తనకంటే మూడింతల వయసున్న వారైనా కూడా ఏకాగ్రతతో వినే విద్యార్థులైపోతాం. అప్పుడే మొదలవుతుంది వివిధ భారతి విలాసంతో వివిధ ప్రాంతాల లేఖలు, సమయస్ఫూర్తి నింపిన సందేశాల శాఖలు, కొన్ని జోకులు, ఇంకొన్ని సాకులు, మరికొన్ని కేకలు, చిన్న పక్షి అయినా చిన్న సంతోషాల చిరునామాగా బ్లూ బర్డ్ జీవిత బోధన చేసిన మేటి అయిన మీ మాటల మనస్సును మీటి అమృత వాక్కుల వర్షం కురిసింది అని అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. థ్యాంక్ యూ సో మచ్ చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు. సో మరి యువ విజ్ఞాన కార్యక్రమం ఎవరు ప్రారంభించారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పెట్టారు, చూద్దాం. హలో రైనీ రైనీ మార్నింగ్, చలి చలి మార్నింగ్, నేనండి విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అసలు ఎలా వచ్చారండి? అయ్యో, మీరు నా కోసం ఎదురు చూస్తుండగా వానేలా తుఫానేలా. మీ ప్రేమ నాకు గొడుగులా ఉంటే ఇంతకంటే ఏం కావాలి బాస్? సో పున్నమి తోటలో ఉందని అనుకుంటున్నా, అందుకే మీరు ఈ తుఫాన్లో కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చారన్నమాట. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్. ఇలానే మేమందరం కూడా మీ ప్రేమే మా ఆర్జేలందరికీ ఒక గొడుగుగా మమ్మల్ని కాస్తూ రక్షిస్తూ ఉంటుంది. సో ఎలాంటి సందర్భంలో అయినా మీ బ్లెస్సింగ్స్ మా ఆర్జేలందరికీ ఉన్నాయి కాబట్టే ఇలా మేము సక్సెస్ఫుల్

షో చేయగలుగుతున్నాం. సో థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ సముద్రంపై అలా అలా తేలుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశామంటే నమ్మండి, నవరస భరిత హరివిల్లుకి స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్ అండ్ యువర్ లవ్లీ విషెస్ విజయలక్ష్మి గారు, ఎంఎస్ దుర్గారావు గారు. మార్నింగ్ బాయ్స్, గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఎదురుజీ సకుబాయ్, నేను చాలా బాగున్నాను, ఆన్సర్ ఎక్కడా. హాయ్ జాన్సన్ గారు, గుడ్ మార్నింగ్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. రాఘవ గారు, కిషోర్ కుమార్ గారు, శుభోదయం జయశ్రీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా రోజుల తర్వాత వినిపించారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీలక్ష్మి రామకృష్ణ గారు ఫ్రమ్ ఖమ్మం నుంచి. వీఆర్ ఫ్రమ్ మెల్లూర్ అండ్ మీరు తొందరగా వచ్చేయండి. మీరు మీ ఆదిత్య చూసి నేర్చుకోవాలి. ఓకే, సో నెల్లూరు నుంచి నాకు మీరు మెసేజ్ పెట్టారు, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకపోతే ఎవరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక ఫార్మాట్లో ఉంటుంది, అండ్ దానికి అనుగుణంగానే మేము ఫాలో అవుతాం. సో ప్రతిదీ అందరికీ నచ్చాలని రూల్ లేదు, బట్ అది నాకు కూడా సంబంధం లేదు. బట్ మీరు పెట్టిన మెసేజ్కి నా రిప్లై అయితే ఇలానే ఉంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. వేటపాలెం నుంచి రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, హాయ్ అండి గుడ్ మార్నింగ్. రాకేష్ ముందాస్ ఫ్రమ్ ముంబై నుంచి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, ఎలా ఉన్నారు? మా పెడనలో నిన్నటి నుంచి పడిన వర్షం పడుతూనే ఉందండి, గ్యాప్ లేకుండా చాలా వాన పడుతోంది. సో నిజంగానే సార్, మరి తుఫాన్ చాలా ఎక్కువగానే ఉంది, అందుకే అందరం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్ యూ సరైన ఆన్సర్ని అందించినందుకు. అండ్ జేఎస్పీ గారు, చాలా రోజులకు మీ వాయిస్ వింటున్నాను, థ్యాంక్ యూ. మంచి విశేషాలతో వర్షం పాటలతో మాకున్న క్లైమేట్ కూడా మర్చిపోయి బయటకు వెళ్లకుండా పాటలు వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేశాం. ధన్యవాదాలండి, సరైన సమాధానంతో పాటు మీ మాటల్ని కూడా పంచుకున్నారు. అండ్ శివ శ్రీ ఫణి దేశాయిపేట వేటపాలెం రైట్ ఆన్సర్ పంపించారు. యువ విజ్ఞాన కార్యక్రమం ఏ సంస్థ ప్రారంభించింది అన్నాను, ఇది నా క్వశ్చన్. సో సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. శుభోదయం, స్వీట్ వాయిస్ జేఎస్వి గారు, మంచి పాటతో ప్రారంభం. సముద్రాల ప్రాముఖ్యం వివరణ ఇవ్వడం చాలా బాగుంది. కోనకొండ్ల రమణరావు గారు, కవిత జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రవి ఫ్రమ్ సాంబశివ డిపార్ట్మెంట్ స్టోర్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, సరైన సమాధానం, నమస్తే జయస్వి గారు అంటూ ఎర్రబెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ హర్షిత్ ప్రజ్ఞ మరియు ఆదినారాయణ దావు బుచ్చయ్య కాలనీ విజయవాడ నుంచి, సరైన సమాధానం. వాసు గారు చనమండి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సుశ్లా వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా సరైన సమాధానాన్ని పంపించారు. అండ్ నమస్తే జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మోహన్ గారు ఎస్బీఐ కాలనీ నుంచి మిర్యాలగూడ, సో థ్యాంక్ యూ అండి రైట్ ఆన్సర్ పంపినందుకు. విజయవాడ నుంచి నందు, థ్యాంక్ యూ నందు ఫర్ షేరింగ్ దిస్ బ్యూటిఫుల్ గార్డెన్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ పంపినందుకు. విజయవాడ నుంచి జయస్వి గారు, సీత వినయ్ అండ్ సమత, సో జయశ్వీ సీత వినయ్ సమత, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. నాకు ఆన్సర్ తెలియట్లేదండి. ఓకే, ఇప్పుడే చూన్ చేశాను, ప్రశ్న వినలేదు. నేను ఆన్సర్ ప్రశ్న మీకోసం చెప్తాను. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెస్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సో ఆన్సర్ పంపించండి ఈసారి మీకు తెలిస్తే. గుడ్ మార్నింగ్ అండి. దామర్ల చిన్నమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుంచి పంపించారు శుభోదయం తెలియజేస్తూ. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సో యువికా అంటే యువ విజ్ఞాన కార్యక్రమం ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభించింది. సో రైట్ ఆన్సర్స్ పంపించారు ఇస్రో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? నా సెకండ్ క్వశ్చన్, ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ ఆన్సర్ దాన్ కృష్ణమ్మ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి మంచి సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. 10:30 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఎస్, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. అండ్ క్వశ్చన్ గుర్తుంది కదా, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు అని అడిగాను. సో ఆన్సర్స్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. అండ్ బ్రేక్ తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్ టు హరివిల్లు, ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ధ్యాన్ దే, ఆప్కీ మెహనత్ కో రాష్ట్రీయ పహచాన్. పశుపాలన్ క్షేత్ర మే ఉత్కృష్ట యోగదాన్ దేనే ఔర్ నవీన్ ప్రౌద్యోగికీ ప్రథాఓ కో అప్నానే వాలో కో భారత్ సర్కార్ కా పశుపాలన్ ఎవం డేరీ విభాగ్ ప్రదాన్ కర్తా హై రాష్ట్రీయ సమ్మాన్. ఆజ్ హీ నామాంకన్ కరే రాష్ట్రీయ గోపాల్ రత్న పురస్కార్ 2026 కే లియే. ఇస్ పురస్కార్ కే లియే 3 శ్రేణియో మే హోతా హై చయన్, సర్వశ్రేష్ఠ డేరీ కిసాన్, సర్వశ్రేష్ఠ డేరీ సహకారీ సమితి ఔర్ సర్వశ్రేష్ఠ ఏఐ టెక్నీషియన్. ఉత్తర పూర్వీ క్షేత్ర ఔర్ హిమాలయీ రాజ్యో కే లియే విశేష పురస్కార్ కా ప్రావధాన్. నామాంకన్ కీ తిథి 10 అగస్త్ సే 30 సితంబర్ 2026 20 तक, तो देर किस बात की? आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
6: సువెల్, మరి నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. బాస్కెట్ టైలర్స్

మేరకుపల్లి నుంచి మేడం, మాకు ఒక్కొక్క మాట రెండు సార్లు వినిపిస్తుంది. అయ్యో సార్, యాక్చువల్గా ఇక్కడైతే టెక్నికల్గా అంతా బాగానే ఉంది, మరి అదేమన్నా ప్రాబ్లం ఏమో, సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ చనుబండ గారు, వాసు గారు లైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి 2024 అంటూ పంపించారు. సంవత్సరం కాదండి నేను అడిగింది, రోజుని. అండ్ నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు యువర్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి సరైన సమాధానం. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, శేషాద్రి గారు, అలాగే రాజవరం నుంచి పంపించారు. జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రాకేష్ ముందాస్ ఫ్రం ముంబై నుంచి, వీరందరూ నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానంద్ కాలనీ నుంచి, ఓ సారీ రాంగ్ మెసేజ్ అండి. హాయ్ జయస్వి గారు, ఎలా ఉన్నారు? ఓకే, నా పేరు జోగానందరావు గారు. ఓకే, హాయ్ జోగానందరావు గారు మంగళగిరి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన ఆన్సర్ అందించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి. అండ్ విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సరైన సమాధానం. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, గన్నవరం శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సార్ క్లారిటీ ఇచ్చారు. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానాన్ని అందించారు. కోనకొండ రమణ్ రావు గారు సరైన ఆన్సర్ అందించారు బెంగళూరు నుంచి. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి, థ్యాంక్ యూ సో మచ్. పత్రి ప్రసాద్ గారు కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా నుంచి మనకు పంపించారు. కోట ఉరట్ల అనకాపల్లి జిల్లా. లతా ఫ్రమ్ బుయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జేఎస్వి, అండ్ యాజ్ వెల్ యాజ్, సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద కాంప్లిమెంట్. నెట్ కొంచెం స్లోగా ఉంది, నాకు కూడా కొన్ని మెసేజెస్ లేట్ వస్తున్నాయండి, ప్లీజ్ డూ డోంట్ మైండ్. రవి గారు ఫ్రమ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ జేఎస్వి, మా అమలాపురంలో నిన్నటి నుంచి వాన పడుతోంది, వాతావరణం చాలా చాలా పడిపోయింది. ఈ సమయంలో వివిధ భారతిలో మీ మాటలు పాటలు వింటుంటే భలేగా ఉంది మామ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేసినందుకు, అండ్ క్లైమేట్ అనుభూతిని నాతో పంచుకున్నందుకు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, మీరు వస్తేనే కార్యక్రమం చాలా ఆనందదాయకంగా ఉంటుంది, విజ్ఞాన భరితంగా. పొన్నూరు మండలం నుంచి చింతలపూడి బి ఆదాం మల్లీశ్వరి గారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. జయస్వి, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ లిస్నింగ్ టు యూ, థ్యాంక్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. చెల్లపాండి రామర్ గారు అండ్ మొనిషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ వరుణ్. దుర్గా ప్రసాద్ గారు, ఐఎమ్ ఫ్రమ్ నాగార్జున సాగర్ డ్యామ్, రైట్ ఆన్సర్ పంపించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. విసి మోహన్ గారు ఎఫ్సిఏ కాలనీ మిర్యాలగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్స్ అ లాట్. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, సరైన సమాధానం. అండ్ హాయ్ జయస్వి గారు, నమస్కారం. బంగారు తల్లి ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి, తుమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి, థ్యాంక్ యూ. రెండో ప్రశ్న అడిగేశారా? అయ్యయ్యో మిస్ అయిపోయానే. సుష్మా వేణుగోపాల్ దత్త గారు, ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని ఏ సంవత్సరం ఏ రోజు నిర్వహించారు అని అడిగాను, సో చూద్దాం మీరు కూడా రైట్ ఆన్సర్ పంపిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏ రోజున ఈ క్వాంటం డేని జరుపుకుంటాం. సో శివప్రసాద్ అండ్ శ్రీపణి దేశాయిపేట వేటపాలెం నుంచి, శివ గారు శ్రీపణి గారు రాంగ్ ఆన్సర్ అండి. ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్, సూపర్ సాంగ్స్, థ్యాంక్ యూ. అండ్ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. కడప ఆకాశవాణి అనౌన్సర్స్ కృష్ణ తులసి అపర్ణ గారు సరైన సమాధానాన్ని పంపించారు. జయస్వి, సీత, సమత అండ్ వినయ్ గారు, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, మీ పేరు పంపించలేదే. సోమనాథం జనార్దన్ రావు గారు తాడిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. మీ షో, ఓకే మీ షో చాలా బాగుంది, ధన్యవాదాలండి. సో ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, April 14th. ప్రతి సంవత్సరం April 14th ఈ రోజుని జరుపుకుంటారనమాట. సో ఇంకా ఈ ఆన్సర్ పంపించకండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసారు. కమింగ్ బ్యాక్ టు మై థర్డ్ క్వశ్చన్ ఆఫ్ నవరస భరిత హర్విల్లు. స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? స్మైల్ పథకం ఫుల్ ఫామ్ ఏంటి? సో వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద స్కీమ్ స్మైల్? రైట్ ఆన్సర్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. స్మైల్, SMILE, ఈ పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో మెసేజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

10:42 మన క్లాక్ లో టైం. మనము నాము నవరస భరిత హరివిల్లు విత్ మీ జయస్వితో. స్మైల్ పథకం యొక్క పూర్తి వివరణ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సోమనాథం జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన తాటిపత్రి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ సౌజన్య గారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్. జయస్వి గారు సూపర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ. బి రాంబాబు టైలర్ కమల మానస రచన ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. మురళి గారు రైట్ ఆన్సర్. ఓకే మురళి గారు హాయ్ జయస్వి అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ముసపేట్ నుంచి నరేష్ మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇందాకటి క్వశ్చన్ కి పంపించారు రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అలాగే నెక్స్ట్ శ్రీదేవి శైలజ గారు కడప ఆకాశవాణి అనౌన్సర్స్ సరైన సమాధానాన్ని అందించిన మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ అండ్ సెండింగ్ యువర్ ఆన్సర్స్. రాకేష్ గారు ఫ్రమ్ ముంబై సరైన సమాధానం. వేదాంతం జాన్

శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. సరైన సమాధానం. గుడ్ మార్నింగ్ జేఎస్వి అండి, నా పేరు జేఎస్పి కాదు. దుర్గాప్రసాద్ గారు ఫ్రమ్ నాగార్జున సాగర్ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అండ్ ఐఎమ్ ఫుల్లీ ఎంజాయిడ్ అండి, చాలా బాగుంది, స్వీట్ మెమరీస్. అండ్ సో మీ అండ్ మై సిస్టర్ వి బోత్ ఓకే, నో ఇష్యూ సార్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ లిసనింగ్ టు మై షో అట్ ద సేమ్ టైమ్. నాకు మంచి మంచి మెసేజెస్ కూడా పంపించినందుకు అనిదా భావించకండి. సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి మనకు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. అండ్ గౌరీ గారు తిరుపతి నుంచి సోషల్ మీడియా ఇంటర్ఫేస్ ఫర్ లివింగ్ అంటూ పంపించారు. సో కాదు, రాంగ్ ఆన్సర్ గౌరీ గారు. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు సరైన సమాధానం ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి. విజయవాడ నుంచి నందు, స్వీట్ మెమరీస్. అయ్యో, స్మైల్ అంటే మీరు అలా వెళ్ళిపోయారా అండి, ఇది వేరు, ఈ పథకం వేరు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ మొనిషా, హీ హాయ్ చెప్పండి. అ వెరీ బిగ్ హాయ్ మొనిషా ఫ్రమ్ చెల్లపాండి రామర్ తమిళనాడు నుంచి. నేను స్మైల్ అంటే స్వీట్ మెమరీస్ ఇన్ లిప్స్ ఎక్స్ప్రెషన్ అని అనుకుంటున్నారు అందరూ. సో స్మైల్ అంటే నవ్వుకి సంబంధించింది కాదండి, ఇదొక పథకం అనమాట. సో దీనికి సంబంధించి అది ఆన్సర్ తెలిస్తే పంపించండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఐల్ కన్సిడర్ దిస్ ఆల్సో. వాసు గారు సరమణ నుంచి సరైన ఆన్సర్ పంపించారు. అయ్యో, పోయిన వారం పిడుగుపడి అన్యద రెఫ్ఎం ఇదైపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత డెడికేటెడ్గా రేడియో వింటున్నందుకు అంత మంచి అవుతుంది. హోప్ ఫర్ ద బెస్ట్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పత్రిప్రసాద్ గారు కోట ఊరట్ల అనకాపల్లి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నమస్తే జయస్వి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ అమలాపురం నుంచి. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ హాయ్ అండి జయస్వి గారు, సరైన ఆన్సర్ పంపించానా? కరెక్ట్ గానే పంపించారండి, థ్యాంక్ యూ. అండ్ ఉయ్యూర్ నుంచి లతా గారు రైట్ ఆన్సర్. స్మాల్ ఇన్సిషన్ అంటూ కే రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారు. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. నమస్తే జయస్వి గారు, మీ ప్రశ్నకి సమాధానం అంటూ వీసీ మోహన్ ఎఫ్సీఐ కాలనీ మిర్యాలగూడ నుంచి సరైన ఆన్సర్ అందించారు. కమింగ్ బ్యాక్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. అండ్ రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. మా రేడియో ఎందుకో సరిగ్గా రావటం లేదండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. పొన్నూరు మండలం చింతలపూడి నుంచి బి ఆదాం మల్లీశ్వరి గారు. సో మేబీ ఏమన్నా సిగ్నల్ ఆస్పెక్ట్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో సార్, చూద్దాం. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ మనకి సీత, తేజు, వినయ్, క్రిష్ ఆన్సర్ చేశారు, థ్యాంక్స్ అలాట్. ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ట్రై చేస్తానండి, సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి మేడం. ఇది నా చేతుల్లో లేదు శ్రీదేవి గారు, ఐల్ ట్రై మై బెస్ట్. రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రేడియోలో 2 సార్లు వినిపిస్తోంది. సో ప్రాబ్లం అయితే ఇక్కడ లేదండి, మేబీ ఏదన్నా సిగ్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఇలాగా ఈరోజు భాషలాగా నేను వినిపిస్తున్నానేమో. ఒకసారి చెప్తే 100 సార్లు వినిపించకపోయినా అట్లీస్ట్ 2 టైమ్స్ వినిపిస్తోంది. సో చెక్ చేద్దాం, ఇది వాన వల్ల వచ్చినటువంటి చిన్నపాటి ప్రాబ్లం అనమాట. శివ శ్రీఫణి దేశాయిపేట వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇండియన్ గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇట్స్ రాంగ్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ మనకి రాంగ్ ఆన్సర్ అండి. హర్షిత్ ప్రజ్ఞ మరియు ఆదినారాయణ దావబుచ్చాయ కాలనీ విజయవాడ నుంచి. నమస్తే జయస్వి గారు. ముచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా. క్వశ్చన్ ప్లీజ్, స్మైల్ యొక్క పథకం, స్మైల్ అనే పథకం ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. సో ఇదండి నా క్వశ్చన్. రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ తో మనకి కోనకొండల నుంచి పెట్టిన పేరు ఓకే, కానీ మీ పేరేంటి? కోనకొండల రమణరావు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రమణరావు గారు. అండ్ మాకు అలాగే వినిపిస్తోంది జయస్వి గారు. సో చూద్దామండి, ఐ డెఫినెట్లీ ఇన్ఫార్మ్ దిస్. టెక్నికల్ గా ఏమైనా గ్లిచ్ ఉండొచ్చు. అండ్ హాయ్ అండి, కాకాని నుంచి పద్మా భవ్య చింటు. జస్ట్ మెసేజ్ చేశాను, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో నేనైతే రేడియోలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే, తప్పకుండా మనం దీన్ని ఏదో సార్ట్అవుట్ చేద్దాం. కొంచెం కుదుట పడండి, ఓకే. ఆన్సర్ పంపించడం కుదరలేదు అంటూ మనకి బండారు త్రిమూర్తులు గుప్తా గారు మెసేజ్ చేశారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. స్మైల్ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఈ పథకం యొక్క పూర్తి ఫుల్ ఫామ్ అయితే ఇదన్నమాట.

సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్, ఈ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? నిమాపర పాట్ ఉత్సవ్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో నిమాపర పాట్ ఉత్సవ్ 2026 సంవత్సరం ఎక్కడ నిర్వహించారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు పంపించండి. ఆన్సర్ దాన్ని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

అన్నయ్య మూవీ నుంచి మస్ట్ సాంగ్ అండి ఈ పాట. వాన పడినప్పుడు వినకపోతే అదొక గిలి కదా. మరి ఈ పాటతో అద్భుతమైన మాట కూడా, క్వశ్చన్ కూడా నేను అడిగేశాను. ఏంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్? సో నిమ్మరావ పాట్ ఉత్సవ్ అన్నమాట ఇది. ఏ రాష్ట్రం నిర్వహించబడుతుంది, ఏ రాష్ట్రంలో ఇది చేస్తారు అని అడిగాను. మరి రైట్ ఆన్సర్స్ ఎంతమంది పంపించారో చూద్దాం. నిమాపర పాట్ ఉత్సవ్ 2026 సంవత్సరం ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ నెక్స్ట్, హాయ్ జయస్వి, ఒక పాట పాడొచ్చు కదా మా కోసం? తప్పకుండా పాడతారండి. అండ్ కడప శ్రీదేవి గారు, శైలజ గారు రైట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి వినయ్, సీత, సమత అండ్ ప్రసన్న వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పెట్టారు. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. సాంగ్ రిక్వెస్ట్ యాక్సెప్షన్ నా చేతుల్లో లేదు. ఎనీవే థ్యాంక్ యూ. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ. సనుబండ నుంచి వాసు గారు సరైన సమాధానం అందించారు. పెడని జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్. విసీ మోహన్ ఎఫ్సీఏ కాలనీ మిర్యాలగూడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. వీటితో పాటుగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా సరైన ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి భాస్కర్ గారు, పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అర్రే రే రే, అందాం అనుకున్నాను కానీ మీరు కేరళ అనేసారు. రాంగ్ ఆన్సర్ ఇయో, రైట్ ఆన్సర్ అనిపియో. సో ఇట్స్ నాట్ ఏ రైట్ ఆన్సర్ అండి, కేరళ మాత్రం కాదు. జల్లా జయరామ్ గారు, జల్లా సరస్వతి గారు పాకాల మండలం నుంచి మనకి కేరళ అంటూ పంపించారు. సో కేరళం ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. హాయ్ జయస్వీ, గుడ్ మార్నింగ్ అంటూ కార్తికేయ ఫ్రమ్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయస్వీ గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. నమస్తే అండి, మీకు కూడా నమస్కారం. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ నుంచి సరైన సమాధానం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి శ్రోతల్ని కాంపిటేటివ్ పరీక్షలు సాధించటం ఎలా మీకు భావ్యమా? జ్ఞానం అనేది గ్రామీణ ప్రాంతానికి, పట్టణానికి, వీటికి మాత్రమే పరిమితం కాదండి. ప్రతి అణువు నుంచి మనం నేర్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు తెలుసుకుంటే మనం కూడా ముందుంటాం ప్రపంచంతో పాటు. సో గ్రామాలే పట్టణానికి అసలైన ఆయు పట్టు అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈసారి నుంచి చాలా ప్రౌడ్గా చెప్పాలండి. కాంపిటేటివ్ పరీక్షల ప్రశ్నలా ఆ ప్రశ్నలా అనే కన్నా ప్రశ్న ఏదైనా సమాధానం చెప్పే విధంగా మనం కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్లడం మోర్ ఇంపార్టెంట్. సత్తుపాటి రాము గారు, పుష్ప గారు, రాజశ్రీ ఫ్రమ్ ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి అండ్ సిరిగిరి రాంప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ ఫైనల్లీ కోనకొండల రమణరావు గారు, కవిత జోష్నవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి, రథ ఫ్రమ్ వియూర్ నుంచి అండ్ పూరి డిస్ట్రిక్ట్ అంటూ రవీంద్ర రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. సర్వేపల్లి, న్యూఢిల్లీ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి సోమనాథన్ జనార్దన్ రావు గారు అండ్ మే నెల 17వ తేదీ 2026 సంవత్సరం రైట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అండ్ జే జయస్వి గారు అంటూ సరైన ఆన్సర్ పంపించారు. వాట్ ఇస్ సూదింగ్ వాయిస్ యూ హ్యావ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద మెసేజ్. మీ పేర్లు పంపించలేదు, సో ఈసారి మీ పేరు కూడా పంపించండి. దుర్గాప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నాగార్జున సాగర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, మీ వాయిస్ రిసౌండ్ వస్తుంది, ఇది నా చేతుల్లో లేదండి, సమ్ టెక్నికల్ గ్లిచ్ ఏదో జరుగుతోంది, బట్ ఎనీవేస్ చూద్దాం, లెట్ సెట్ అవుట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. శివ శ్రీఫణి ఫ్రమ్ దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట మెహబూబ్ నగర్ నుంచి, ఇవాళ మీ షో చాలా బాగుంది. నరేష్ అండ్ మెస్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్, మీరు షో చాలా చక్కగా చేస్తారు, వేగంగా మాట్లాడతారు, అట్ ద సేమ్ టైం స్పష్టంగా చదువుతారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు జయస్పి బంగారు తల్లి అంటూ. ధన్యవాదాలండి మీకు కూడా. ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అలనాటి చిత్రాలలో కొన్ని విషయాలు కూడా తెలియచేస్తారా? సో ఉంటే తెలియచేసేదాన్నే, బట్ ట్రై చేద్దాం. సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము అంటూ వినయ్ గారు పెట్టారు. సో చూద్దాం మీ యొక్క

నుంచి సాగింది. సో మనం ఎదగాలి, ఏదైనా సాధించాలి అంటే ఎక్కడ ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు ఎలా నేర్చుకుంటున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో 10:58 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. నేను కూడా మీకు టడా బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ద ప్రోగ్రామ్ ఈజ్ బెస్ట్ అమ్మా జేఎస్పీ గారు అండ్ రవీంద్రరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద కాంప్లిమెంట్. డెఫినెట్లీ ఇంకా మంచి క్వశ్చన్స్ తో మేము అందరం కూడా రోజు మిమ్మల్ని ఇలానే క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మీరు కూడా ఇలా మాకు సమాధానాలు పంపించాలని ఆశిస్తూ, ఓకే, బయట వెదర్ బాగుంది, వాన్ అయితే అద్దరిపోతోంది. సో మార్నింగ్ నుంచి రెయిన్ సాంగ్స్ వేస్తున్నాం కాబట్టి వాన్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అంత ఇష్టాన్ని ఈ పాట రూపంలో

0: సో అందరూ సురక్షితంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వండర్ఫుల్ డే విత్ మీ యువర్ ఆర్జే జయస్వి. ఈ రోజుకి ఇక సెలవు, కలుసుకుందాం మళ్ళీ తొందరలో మరిన్ని మాటలతో పాటలతో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై. నేను మీ జేఎస్వి సైనింగ్ ఆఫ్.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రానున్న గోదావరి పుష్కరాల్లో పర్యాటక శాఖ తరపున చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్రయ విక్రయాలు జరిగేలా, బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా, లబ్దిదారుడు పూర్తి హక్కులు కలిగి ఉండేలా ఈ నెల 30వ తేదీన నగరంలో పేదలకు ఇంటి పట్టాలు అందిస్తామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలోని కలెక్టరేట్లో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండే చోట దోమలు వృద్ది చెంది డెంగ్యూ, మలేరియా వంటి తీవ్ర జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్టంలో భారీ వర్షాల ప్రభావంతో పలు విమానాలను దారిమళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు, హైదరాబాదు నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. రాష్టంలో ప్రయోగాత్మకంగా దుర్గగుడిలో స్వయం చాలక లడ్డూ విక్రయ యంత్రాన్ని వినియోగించడం ప్రశంసనీయమని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అన్నారు. 6 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రాన్ని పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయకులతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ నివేదికలను అనుసరించి తుఫాను దృష్ట్యా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సు

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. 11:10 దాటి 24 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్లో టైం. ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వర్షంలో మంచి ముచ్చట్లు చెప్పేందుకు నేనైతే వచ్చేసాను, మీ ఆర్జే ఆదిత్య మీ ముందుకి. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది కదా, దానికి తగినట్టుగా అడుగులు వేస్తే కొత్త మార్పు, కొత్త ప్రపంచం, కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఎవరికి వారు వారిలో ఉన్న ప్రతిభను వాళ్లే గుర్తిస్తారు. ఇంకా మరికొంతమంది ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ళ టాలెంట్ చెప్తే గానీ వాళ్ళకి తెలియదన్నమాట. ఇంకా ఏదైనా వాళ్ళు కాంపిటీషన్లో పాల్గొని అందులో గనక విజయం సాధిస్తే అప్పుడు చూడాలి ఆడియన్స్ అప్రిసియేషన్ కానీ, ఆ చప్పట్లు మోత కానీ, వాటితో పాటు ఒక అవార్డు కూడా వస్తే ఆ ఆనందమే వేరు. మరి ఆ అవార్డు చూస్తే చాలన్నమాట, మనలో టాలెంట్ ఉన్నా లేకపోయినా ఆ అవార్డే చెప్తుంది నీలో ఈ టాలెంట్ ఖచ్చితంగా ఉంది, నువ్వు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకు అని చెప్పి. సో ఆ పురస్కారం చూసినప్పుడల్లా దాని వెనుక కష్టం గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు, కానీ మన టాలెంట్ మాత్రం ఎప్పుడూ గుర్తొస్తుంటుంది. అలాగే మన టాలెంట్కి ఒక వేదిక పైన ఒక పురస్కారాన్ని మనం అందుకున్న మన ఆనంద జ్ఞాపకాలు, ఆ ఆనంద క్షణాలు కూడా మనల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చెయ్యవు. ఒకవేళ మనకి డిసప్పాయింట్మెంట్ వచ్చినా దాని నుంచి బయటకు తీసుకొస్తాయి అన్నమాట. మరేంటి, సినిమా పురస్కారాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు సినిమా కబుర్లో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 11:17 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి శ్రేయా ఘోషల్ పడిన సాంగ్ వినేశారు కదా, మరి గోదావరి మూవీ నుంచి. మరి గోదావరిలో పడవ ప్రయాణం పైన వర్షం నిజంగా ఇప్పుడైతే చాలా బాగుంటుంది కదా. అయితే ఈ వర్షం మరి నార్మల్ వర్షం ఏమీ కాదు కదా, కాబట్టి పడవ ప్రయాణం మాత్రం ఆపాల్సిందే. కానీ పాటలు మనం వచ్చేట్లు మాత్రం ఆగనే ఆగవు. సో మరి ఇంకా పురస్కారం, జాతీయ చలన చిత్ర పురస్కారాల గురించి ఈరోజు సినిమా కబుర్లో మాట్లాడుకుందామన్నా కదా. ప్రతిసారి కూడా జాతీయ ఉత్తమ చలన చిత్ర పురస్కారాలను ఎక్కడ ఇస్తారు? ఏముంది, మన రాజధాని న్యూఢిల్లీ నగరంలో అంతే కదా. మరి ఈసారి ఏంటో తెలుసా, గుజరాత్లోని ఏక్తా నగర్ కేవాడియా ప్రాంతంలో ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ పురస్కారాలను గౌరవనీయులు భారత రాష్ట్రపతి అందజేస్తారు. అప్పటికే మూవీలో నటించిన యాక్టింగ్కి ఆడియన్స్లో మంచి రెప్యుటేషన్ సాధించి ఉంటారు యాక్టర్స్ అంతా కూడా. సో మళ్ళీ గౌరవనీయులు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక నేషనల్ అవార్డుని అందుకోవడం అంటే అది ఇంకా మర్చిపోలేని క్షణం అనమాట. ఇంకా ఆ మెమరబుల్ ఈవెంట్ని ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలాగా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ సంబరాలు కూడా. మరి ఈసారి 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ని 2024 సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో ఏ సినిమాలకి ఏ తారలకు పురస్కారాలు దక్కాయో తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేసింది సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:23 దాటి 7 సెకండ్లు కావస్తోంది సమయం. గోదావరి గట్టంటూ ఇంకో గోదావరి సాంగ్ అయితే వినేశాం కదా. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి మధుప్రియ ఇంకా రమణ గోగుల పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఎవరికి వచ్చాయి అని చెప్పి మనం మాట్లాడుకుందామన్నా కదా. మరి 2024లో వచ్చిన సినిమాలకి అందించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ 2024లో మొత్తం ఎన్ని సినిమాలకి వచ్చాయి అంతపాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా ఈ ఫిలిం అవార్డ్స్లో అందిస్తారనమాట. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2024కి ఎవరికి వచ్చిందంటే కన్నడ ఫిలిం యాక్టర్ అయిన అనంత్ నాగ్ గారికి వచ్చిందనమాట. 1973లో ఆయన తన ఫిలిం కెరియర్ని ప్రారంభించారు. సో అలా ప్రారంభించి అలా ఇప్పటి వరకు మొత్తం 300 సినిమాలకి పైగా నటించారంట. అందులో 250 సినిమాలు తన మాతృభాష అయిన కన్నడ సినిమాల్లోనే నటించారు అనంత్ నాగ్ గారు. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఆయనకి దక్కింది ఈ 2024 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్కి.

ఇంతకీ ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు? అసలు ఆయన పూర్తి పేరు తెలుసా మీకు? ముందు పూర్తి పేరు తెలుసుకునే ముందు, ఆయన అసలు ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఇంకో పేరుతో కూడా పిలుస్తుంటారనమాట. మరి అసలు పేరు ఏంటంటే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటేనే అర్థమైపోతుంది, అంటే మన భారతదేశంలోని సినిమాలు అంటే ఏ భాషలో వచ్చినా సరే అన్నిటికీ కూడా ఒక ఫస్ట్ మూవీ అయితే ఉంటుంది కదా, ఆ ఫస్ట్ మూవీని రూపొందించిన వారు ఈ దాదాసాహెబ్ ఫాల్కే, అదే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే గారు అనమాట. మరి ఆయన డైరెక్టర్, ఇంకా స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ కూడా. మొత్తం ఈ మూడు పాత్రల్లో సినిమాకి సంబంధించిన రోల్స్ అన్నీ కూడా ప్లే చేశారు దాదాసాహెబ్ ఫాల్కే గారు. ఈయన తీసిన సినిమానే భారత్లో మొట్టమొదటి సినిమాగా పేరు పొందింది. ఎప్పుడు తీశారో తెలుసా? 1912లో తీశారనమాట. మరి ఆ సినిమా పేరేంటో తెలుసా? రాజా హరిశ్చంద్ర. అందుకనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు. అండ్ అలాగే ఎవరైతే మూవీస్లో అట్మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా, అందులో దాదాసాహెబ్ ఫాల్కే అనే ఆయన పేరుతో ఒక అవార్డుని కూడా పెట్టడం జరిగింది. అది యాక్టర్స్కి ఇస్తూ ఉన్నారు. ఇంకా గోల్డెన్ లోటస్ అవార్డ్స్ బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం యాక్టర్, యాక్ట్రెస్ చైల్డ్ ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

11:32 దాటి 34 సెకండ్లు కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం సినిమా కబుర్లో. నిన్నే వెళ్లాడుతా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ని ఈసారి ఎక్కడ ఇచ్చారు అంటే ఏక్తా నగర్ కేవాడియాలో ఇచ్చారని చెప్పి అన్నా కదా. మరి మొత్తం ఇందులో ఎన్ని అవార్డ్స్ ఇచ్చారో తెలుసా? 92 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంతమంది సినీ కళాకారులు అందరూ కూడా కేవాడియాకి విచ్చేసి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. మరి ఇందులో బెస్ట్ ఫీచర్ ఫిలిం సెక్షన్లో ఆర్టికల్ 370 మూవీ నిలిచి గోల్డెన్ లోటస్ స్వర్ణ కమల్ అనే పురస్కారాన్ని గెలుచుకుంది. సో గోల్డెన్ పీకాక్ అవార్డ్ అనేది ఎక్కువగా మనం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో వింటూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ గోల్డెన్ లోటస్ అనేది ముఖ్యమైన అవార్డ్ అనమాట. సో ఆ ముఖ్యమైన అవార్డ్ని ఆర్టికల్ 370 అనే మూవీ గెలుచుకుందనమాట. ఆ తర్వాత బెస్ట్ డిబట్ అవార్డ్ డైరెక్టర్గా రణదీప్ హూడా గెలుచుకున్నారు. ఇంకా డైరెక్షన్ చేసిన ఫిలిం ఏంటంటే స్వాతంత్ర్య వీర్ సావర్కర్. మరి మన స్వాతంత్ర సమరయోధులు ఎంత కష్టపడ్డారో వారి త్యాగ జీవితాల గురించి అందులో ఒకరైన సావర్కర్ గారి గురించి ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట. ఇంకా బెస్ట్ పాపులర్ ఫిలిం గా కల్కి 2898 AD అయితే నిలిచింది. మరి ఈ అవార్డ్ కల్కి 2898 AD డైరెక్టర్ ఎవరో తెలుసా అనుకుంటా? నాగ్ అశ్విన్ గారు అందుకున్నారు. ఇంకా ఇది బెస్ట్ సైన్స్ ఇంకా ఫిక్షన్ ఫిలింగా నిలిచింది. మామూలుగా ఏంటంటే కల్కి అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది పురాణం. మరి ఇది జరిగిపోయిన

పురాణం అయితే కాదు, కల్కి అవతారం అనేది ఫ్యూచర్లో రాబోయే అవతారం. మరి ఇప్పుడు మనం ప్రెజెంట్లోనే ఎంత టెక్నాలజీని వాడుతున్నాం, ఇంకా ఫ్యూచర్లో ఆ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళకు కట్టి చూపించాలి అని చెప్పేసి చూపించారనమాట నాగశ్విన్ గారు. సో ఇంకా అమరన్ సినిమాకి కూడా దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియస్వామికి బెస్ట్ డైరెక్షన్ ట్రోఫీ అయితే దొరికింది. మరి ఇంకా ఇప్పుడు అమరం మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా సినిమా కబుర్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. 11:43 దాటి 40 సెకండ్లు కాబోస్తోంది మన స్టూడియోస్ లో సమయం. మికీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్వేతా పండిట్ పాడిన సాంగ్ అయితే విన్నారు మరో చరిత్ర మూవీ నుంచి. మరి బెస్ట్ డిబట్ డైరెక్టర్, ఇంకా అలాగే బెస్ట్ లోటస్ ఫిలిం, గోల్డెన్ లోటస్ ఫిలిం, ఈ అవార్డ్స్ అన్ని ఏ సినిమాస్కి వచ్చాయో అయితే తెలుసుకున్నాం కదా. ఇంకా బెస్ట్ యాక్టర్గా ఎవరు అవార్డు సంపాదించుకున్నారో తెలుసా? మమ్ముట్టి గారు. మరి ఏ సినిమాకి అంటే బ్రహ్మయుగం. మరి ఈ బ్రహ్మయుగం అసలు ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఈ కాలంలో మనం

డెఫినేషన్, హై పిక్సెల్ క్లారిటీ ఉన్న పిక్చర్స్ని ఎక్కువగా కోరుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మన పిక్స్ కూడా అలాగే తీసుకుంటున్నాం. కానీ భ్రమ అనే పదం వింటేనే మనకు అర్థమైపోతుంది ఏంటంటే అది ఒక కళ అని చెప్పి. సో అందుకనే ఆ థీమ్తో టోటల్గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్లో ఈ సినిమాని అయితే తీశారనమాట దర్శకుడు రాహుల్ సదాశివన్. సో భ్రమయుగం అంటేనే మామూలుగా ఒక రకంగా మనకు అనిపిస్తుంది ఏంటంటే ఇదంతా భ్రమలాగా ఉంటుందని. మరి భ్రమ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది కదా. మామూలుగా ఏంటంటే కళలు బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా కలర్స్లో వస్తాయా అని చెప్పేసి చాలామందికి డౌట్ కదా. ఏ డౌట్ ఉన్నా సరే ఒక రకంగా మైండ్ బ్లాక్ అయిందే మాత్రం ఎవరికైనా కనిపించేది బ్లాక్ అండ్ వైటే. అందుకనే ఈ బ్రహ్మయుగం సినిమాని మొత్తం బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్లో తీయడం అయితే జరిగిందనమాట. మరి ఈ సినిమాలో మంచి నటనకు మమ్ముట్టి గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చేసింది. ఇంకా ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇంకొకరికి కూడా వచ్చింది. ఎవరు అంటే వాళ్ళు కార్తీక్ ఆర్యన్. మరి ఏ సినిమాకి అంటే చందు ఛాంపియన్లోని నటనకు కార్తీక్ ఆర్యన్కి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే వచ్చిందనమాట. ఈ చందు ఛాంపియన్ మూవీ కూడా ఒక రకంగా బయోపిక్కే. మరి ఎవరి బయోపిక్, ఎవరి చరిత్ర ఆధారంగా వచ్చిందో తెలుసా? భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మురళీకాంత్ పేట్కర్ ఆయన చరిత్ర ఆధారంగా వచ్చింది ఈ చందు ఛాంపియన్ మూవీ. సో ఇందులో ఏంటి అంటే కనుక ముందు అతను బాక్సింగ్, ఆ తర్వాత బాక్సింగ్లో పెద్ద ఛాంపియన్ అనమాట. అయితే కాలికి కొంచెం గాయం అవడం చేత ఇంకా మరి బాక్సింగ్ ఆడటానికి కుదరదు అని చెప్పి అంటే స్విమ్మింగ్కి ట్రై చేస్తారు. సో ఇంకా స్విమ్మింగ్లో ఏంటంటే ఎక్కువగా ముఖ్యంగా అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి ఆ అప్పర్ బాడీతో అయినా సరే ఒక స్పోర్ట్ని ఆడతాను, అందులో ఎక్సెల్ అవుతాను అని చెప్పేసి తన టాలెంట్ మొత్తాన్ని కూడా చూపిస్తారనమాట. కాబట్టి నువ్వు దీనికి సపోర్ట్ కావు అని చెప్పి అన్నా కాదు నాకు ఇంకోటి దారి ఉంది అని చెప్పేసి చూపిస్తారు తన టాలెంట్ మొత్తాన్ని ఈ మూవీలో. కాబట్టి ఇలాంటి మోటివేషనల్ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. సో మన ఇప్పుడు సినిమా కబుల్లో పెద్ద మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వేసేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

11:51 దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. పెద్ద మూవీ నుంచి ఆనంద్ శ్రీరామ్ లిరిక్స్ లో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. సో మంచి మోటివేషనల్ సాంగ్ అనమాట. స్పోర్ట్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఎంతో అంత లోపల ఫైర్ ఉండాలి, ఫైర్ని వెలిగించాలి. ఇంకా ఫైర్ని వెలిగించడం మాత్రమే కాదు, దాన్ని దేనికైనా ఉపయోగించాలి అని చెప్పి మొత్తం 3 ముక్కలు మనం ఇప్పుడు నేను చెప్పిన పాటలో చాలా ఎలాబరేట్గా చెప్పడం అయితే జరిగింది. మరి ఇంకా బెస్ట్ యాక్టర్ అవార్డ్స్కి సంబంధించిన సంగతులు అయితే విన్నారు కదా. మరి బెస్ట్ యాక్ట్రెస్గా ఎవరు ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో అవార్డుని అందుకున్నారు అంటే గనక యామీ గౌతమ్. సో యామీ గౌతమ్ గారు Article 370 మూవీలో నటించిన నటనకు ఆమె బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని అయితే దక్కించుకున్నారనమాట. ఇంకా మన తెలుగు చిత్రమైన 35, ఇది చిన్న కథ కాదు, మూవీలో నటించిన అరుణ్ దేవ్కి బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం ఆనర్ అవార్డు అయితే వచ్చింది. సో ఫస్ట్లో తనకి చదువు రాదని ఫిక్స్ అయిపోయినా తనకి ఎలాగైనా మంచి మార్కులు రావాలని వాళ్ళ అమ్మ చేసే హార్డ్ వర్క్ చూసి తన మైండ్ సెట్ మార్చుకుని మళ్ళీ చదువు పైన శ్రద్ధ పెడతాడనమాట. సో మైండ్ సెట్ చేంజింగ్ అనేది ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో, అది కూడా చిన్నతనంలో అయితే జీవితం ఇంకా ఎంత బాగుంటుందో దర్శకుడు మనకి ఈ సినిమాలో చూపించడం జరిగింది కదా. ఏదైనా సరే మైండ్ సెట్ అంత బాగుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెన్ ఇస్ ఎ వే అని చెప్తారు కదా. కాబట్టి లోపల బలం గురించి కాదు, ముందు నీ మైండ్ మార్చుకో, ఆ తర్వాత బలం దానంతటి అదే వస్తుంది. ఇలాగ ఎన్నో మోటివేషనల్ కోర్స్ మనకి చాలా మంది సక్సెస్ అయిన వారి దగ్గర నుంచి వింటూ ఉంటాం. కాబట్టి సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి, అక్కడికి ఇది కొనాలా లేకపోతే అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అదంతా కాదు, ముందు డిసిప్లిన్డ్గా ఉండాలి అని చెప్తారనమాట. సో ముందుగా మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. సో డిసిప్లిన్ అంటే అందే కదా, ఈ పని చేయాలి ఈ టైంలో అంటే ఈ పనే చేయాలి, ఇంకా వేరే దాని గురించి ఆలోచించకూడదు, అదే డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తూ మైండ్ సెట్ని ఏది కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఆ పనే చేస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ అలాగే మనకి కావాల్సిన లక్ష్యంని సాధించగలుగుతాం. అండ్ అలాగే వేరేది ఆలోచించకుండా ఉండడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఏమీ రావు. మరి 35 మూవీలో అరుణ్ దేవ్ గురించి, ఇంకా మూవీ యొక్క థీమ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మూవీలోంచి పాట వినకపోతే ఎలాగా. సో 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా పోలీస్ శాఖలోకి ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకితభావంతో విధి నిర్వహణ చేసి ప్రజల మన్ననలు పొందాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ ఉమెన్ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఈ రోజు నిర్వహించారు. ఈ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎన్బీ శాఖ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర ఆర్ఎన్బీ రహదారులు దెబ్బతిన్నాయని, 37 ప్రాంతాల్లో పునరుద్దరణ పనులు చేపట్టామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ప్రధాన రహదారులు, చిన్న చిన్న రహదారులపై నేలకొరిగిన చెట్లను తొలగించడంతో పాటు నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్న రహదారుల వద్ద దారి మళ్లింపు చర్యలు చేపట్టింది. క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం రాష్టంలో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ SAP నిర్ణయించింది. విజయవాడలోని SAP కార్యాలయంలో చైర్మన్ రవినాయుడు అధ్యక్షతన 90వ బోర్డు సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాల పనితీరు, కోచ్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం NSS అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భారత ఉషు క్రీడాకారిణి రోషిబినా దేవి ఆసియా క్రీడల్లో మరోసారి సత్తా చాటింది. చివరి నిమిషంలో జట్టులో చోటు దక్కించుకున్న రోషిబినా దేవి రజతంతో మెరిసింది. జపాన్లోని ఐచి నాగోయియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 60 కిలోల శాండా విభాగంలో ఆమె రజత పతకం సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

12:08 దాటి 23 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్న మీకు తెలుసాలు. నీ దగ్గర 4 కొబ్బరికాయలున్నాయి, నా దగ్గర కేజీ బియ్యం ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే, ఏం లేదు, ఎక్స్చేంజ్ చేసుకుందామా? సో మరి నీ దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి, నా దగ్గర వెజిటబుల్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని చెప్పి అంటారేమో. వర్షం పట్టడం వల్ల ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదు. ఇప్పుడు నా దగ్గర ఈ వస్తువు ఉంది, నీ దగ్గర ఆ వస్తుంది కదా, సో ఎక్స్చేంజ్ చేసుకుందామా అని చెప్పి అన్నా కదా. ఈ ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అంటేనే మనకి ఇక్కడ అర్థమైపోవాలి ఏంటంటే వస్తు మార్పిడి విధానం. మరి పాతకాలం ముఖ్యంగా ఇంకా

చెప్పాలంటే అసలు డేటెడ్ బ్యాక్ టు సెంచురీస్, కొన్ని వందల సంవత్సరాలు, చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ వస్తు మార్పిడి విధానమే ఉండేది. దీన్నే ఇంగ్లీష్లో బార్టర్ సిస్టమ్ అని పిలిచేవారన్నమాట. ఆ తర్వాత ధనం విలువ తెలిసిన తర్వాత, వాల్యూ క్యాలిక్యులేషన్ పెరిగిన తర్వాత, ఈ వస్తువు ఎంతో విలువైంది, ఇంకా దీన్ని సమంగా తూచేందుకు ఏ వస్తువు కూడా పనికిరాదు అన్న ఇటువంటి మాటలు మనిషి తెలివి పెరిగిన తర్వాత వచ్చాయి బంగారు నాణేలు. సో అప్పట్లో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉండేవారు కదా ధనం కింద. ఆ తర్వాత ఇంకా వాల్యుబుల్ మెటల్స్ని కూడా నాణాలుగా వాడడం చరిత్రలో మనం చదివాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. సో బంగారంతో పాటు ఇంకా ఏ లోహపు నాణాలను వాడారో తెలుసా? మరి మీకు తెలుసా, మరి నేనైతే చెప్పేస్తాను ఈ సాంగ్ తర్వాత. ఆగడ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

సూరజ్ సంతోష్ మానసి పడిన సాంగ్ అయితే విన్నారు. తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఆగడు మూవీ నుంచి 12:16 కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. మనమున్నాం మీకు తెలుసాలో. మరి బంగారంతో పాటు ఇంకా ఏ లోహపు నాణాలను ముఖ్యంగా కరెన్సీ ప్లేస్లో వాడారో మీకు తెలుసా అని చెప్పి అడిగా కదా. మనందరికీ తెలిసిన విషయమే, ముఖ్యమైన వాల్యుబుల్ మెటల్స్ మనం ఏవైతే మాట్లాడుకుంటున్నామో చరిత్రలో కూడా ఆ వాల్యుబుల్ ఐటమ్స్తోనే కరెన్సీలాగా వాడుకునేవారన్నమాట. ముఖ్యంగా బంగారం తర్వాత ఎవరికైనా గుర్తుకొచ్చేది వెండి, ఆ తర్వాత రాగి, కంచు. ఇలాగా ఈ వాల్యుబుల్ మెటల్స్తో తయారు చేసిన కాయిన్స్నే అప్పుడు కరెన్సీగా వాడుకునేవారన్నమాట. ఇందులో నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్లాటినం కూడా చాలామంది ఇప్పుడు చాలా వాల్యుబుల్ మెటీరియల్ గానే చూస్తున్నారు కదా, మరి ఆ ప్లాటినంతో కూడా కాయిన్స్ ఉన్నాయా లేదా మరి చరిత్రలో అయితే కనిపించలేదు. సో ప్లాటినం అనేది చరిత్రలోని రాజులకి కనిపించలేదు అనుకుంటా. అందుకనే అక్కడక్కడ ఎక్కడో కొన్ని రాజ్యాల్లో కనిపిస్తాయి, కానీ మనకి అక్కడ మనం ఎక్కడైతే ఎక్కువ చరిత్ర మనకి సంబంధించిన మన దేశానికి సంబంధించిన చదువుతామో అక్కడ ప్లాటినంకి సంబంధించిన మెటల్ అయితే మరి నాకైతే తగలేదు. సో ఇంకా ఇప్పుడైతే మనం కాయిన్స్ ఇంకా స్టెయిన్లెస్ స్టీల్లో కూడా మనం చూస్తున్నాం కరెన్సీ నోట్స్ కానీ, తర్వాత ప్లాస్టిక్ నోట్స్ వస్తాయి అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్న దాన్ని కంటే ఇంకా ఏమంటారంటే అంతకు మించి ఇప్పుడు మనం డిజిటల్ వరల్డ్లోకి అడుగుపెట్టి జస్ట్ మర్చెంట్ యొక్క అకౌంట్ సరైందా కాదా అని చెక్ చేసి అంకెలతో ట్రాన్సాక్షన్స్ని సెకండ్స్లోనే కంప్లీట్ చేసేస్తున్నాం. అదేనండి ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్, భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. అయితే వీటిపైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ అవడంతో అన్ని ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జెస్ ఇంట్రడ్యూస్ చేశారా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారనమాట. మరి ఇంతకీ ఏది నిజం, అసలు ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఇందులో ఉన్నాయి, వేటిపైనే మాత్రమే ఛార్జెస్ ఉంటాయో మరి మీకు తెలుసా? మనైతే తెలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. వింటూ ఆనందిస్తుండండి స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. 12:23 దాటి 38 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మొత్తం ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి, వేటి పైన ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయో మాట్లాడతానన్న కదా. ఏంటంటే ముందుగా తెలుసుకోవాల్సింది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్. సో మనం ఎవరైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళకి, మనకి తెలిసిన వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాం కదా, సో అది పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఇవి చెప్పాలంటే పూర్తిగా ఉచితం, దీనిపైన ఎటువంటి

చార్జెస్ కూడా ఉండవు. అండ్ అలాగే ఏదైనా ఒక రూపే డెబిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నాయని అయితే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాటిపైన ఎంత జరిపినా అవి కూడా పూర్తిగా ఉచితమే. ఇంకా మూడవది ఏంటంటే పర్సన్ టు పర్సన్ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్. ఏంటి ఈ పర్సన్ మర్చెంట్ అంటే పర్సన్ ఉంది మర్చెంట్ ఉంది. ఎస్, ఏంటంటే మనం ఏదైనా పని మీద రోడ్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట, కొన్ని వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు లేకపోతే వాళ్ళు తయారు చేసిన చిన్న చిన్న కళాకృతులు అమ్మేవాళ్ళు. సో ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ట్రాన్సాక్షన్స్ జరిపినా కూడా అవి కూడా పూర్తిగా ఉచితమే. అయితే వాళ్ళకి ఎప్పుడైతే 1 లాక్ దాటుతుందో ఆ 1 లాక్ దాటిన తర్వాత నుంచి 0.4% అనేది ఒక ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో అప్పటి వరకు అంతా కూడా పూర్తిగా ఉచితమే. ఇంకొక ట్రాన్సాక్షన్ ఏంటంటే పర్సన్ టు మర్చెంట్. సో మనం ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, సో ఆ షాప్లో పర్చేస్ చేసిన వాటిపైన కూడా అంతా కూడా ఫ్రీ అన్నమాట, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అయితే ఆ ట్రాన్సాక్షన్ విలువ 2000 కనుక దాటితే అప్పుడు 0.4% మాత్రమే MDR అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఆ షాప్స్ అనేవి ఏంటంటే మనకు కావాల్సిన రోజువారీ సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు కూడా అన్నీ కూడా ఒక షాప్ కిందకే వస్తాయి కదా, సో అప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్లో 75,000 ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ చేసినా అక్కడ ఒక క్యాప్ అనేది నిర్ణయించారన్నమాట. సో ఇంతకీ ఏమిటా క్యాప్ అంటే 300 రూపీస్ వరకు మాత్రమే అక్కడ ఛార్జ్ అనేది పడుతుంది. సో 75,000కి 0.4% అంటే 300 కదా, ఇంకా ఆ 75,000 అయినా 75,000 కంటే ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఏమి చేసినా కూడా కేవలం 300 రూపీస్ మాత్రమే MDR అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ పేమెంట్స్ ఏదైనా సరే, గవర్నమెంట్ బిల్ మన పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇంకా రిజర్వేషన్ టికెట్ ఛార్జెస్ ఇవన్నీ చేసినా వీటికి కూడా 2000 వరకు అంతా ఫ్రీగానే. సో ఎటువంటి ఛార్జెస్ అప్లికబుల్ కావు. సో ఇంకా 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే గనక అప్పుడు 5 రూపీస్ మాత్రమే అప్లికబుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి MDR అని చెప్పి అన్నా కదా, మరి ఈ MDR ఏంటి, ఇంకా 0.4% అనేది ఎందుకు అంటే మరి దానికి కూడా ఒక గొప్ప రీజన్ అయితే ఉందన్నమాట. మరి ఇంతకీ ఏమిటి ఆ గొప్ప రీజన్, మరి ఇంకా తర్వాత క్యాప్ 300 రూపీస్ మాత్రమే అని చెప్పే కదా, వాటి సంగతులు కూడా తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత.

0: పాద్నగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే, హమారే ఆచరణ్ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్నీ హీ క్యో

0: न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा। हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे, कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे।
1: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎలినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్దికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్దిదారులకు అందిస్తారు. ట్యాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ ట్యాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భాంతి వ్యక్తం

తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్దంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్టపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించిన పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య 12 గంటల 44 నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం.

సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్ లో రంజిత్ పడిన సాంగ్ అయితే విన్నారు. భువన్ చంద్ర లిరిక్స్ లో జేమ్స్ బాండ్ మూవీ నుంచి మరి మనమున్నాం మీకు తెలుసాలో. మరి ఈ MDR అనేది అప్లికబుల్ అవుతుంది, అది కూడా అన్నింటికీ కాదు, ఇంత వాల్యూ తరువాత అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇంతకీ ఈ MDR అంటే ఏంటి? సో ఏం లేదు, మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అన్నమాట. మరి దేనికి ఈ MDRని ఇంట్రడ్యూస్ చేశారంటే టు ఎంకరేజ్ డిజిటల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. నిజంగా ఆలోచించండి, మనం ఇప్పుడైతే కనుక ఎవరితో అయినా చాట్ చేయాలి అంటే ఇలాగ వెంటనే చాట్ చేయగానే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో ఉంటే కనుక దానికి వెంటనే రిప్లై ఇస్తారు కదా. మరి ఆ విధంగానే మనం మన అకౌంట్లోని డబ్బుల్ని వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. అలా వితిన్ సెకండ్స్లోనే వాళ్ళ అకౌంట్లోకి వచ్చిందని చెప్పేసి వాళ్ళకి కూడా కనబడుతుంది. మరి నిజంగా చెప్పాలి అంటే ఎంత ఒక టెక్నాలజీని మనం వాడుతున్నామో అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈ టెక్నాలజీలో ఇలాగ అంకెల్ని మనం ఏదైతే టైప్ చేస్తున్నామో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కదా, అలా అన్నింట్లో కామనా? కాదు కదా. సో దానికి కూడా ఒక అథారిటేటివ్ ఉంటుంది, ఎందుకంటే డబ్బులకి సంబంధించింది కదా. మరి ఇంకా ఆ రెగ్యులేటరీ ఇంకా తర్వాత అథారిటేటివ్ సంస్థలు అనేవి వెనకాల చాలానే ఉంటాయన్నమాట. సో వీటిని ఇంకా మనం ప్రోత్సహించేందుకు, అలాగే యూపీఐని దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి కూడా ప్రస్తుతం వాడుతున్నారన్నమాట, ఇంకా దాన్ని ప్రోత్సహించేందుకు. అలాగే ఇప్పుడైతే ఎక్కువగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. అలాగని చూస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా అంటే ఇంకా ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఈ ఫీచర్ ఫోన్స్ వాడే వాళ్ళకి వాళ్ళు కూడా ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కొంత వెసులుబాటును కల్పించేందుకు ఈ MDRని అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా అసలు పెద్ద విషయం ఏంటో తెలుసా, ప్రపంచం మొత్తం మీద డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మన భీమ్ యూపీఐ అనేది 49%, ఇంకెంత ఉంది 1%ే కదా. అంటే చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో సుమారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా 50% మన యూపీఐ అనేది నిలిచింది. సో ఆ యూపీఐ అనేది మన దేశంలోని ఎంతమంది ఉన్నారో వాడేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ 50% కిందకే వస్తారనమాట. ఇంకా అలాగే మన భీమ్ యూపీఐని మన దేశంతో

పాటు ఇంకా గల్ఫ్లోని చాలా కంట్రీస్ కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు కూడా వాడుతున్నారనమాట. అలాగే ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లోనూ ఇంట్రడ్యూస్ చేశారు, అక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే కనుక ఇది వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎవరి దగ్గర డెబిట్ కార్డు ఉందో క్రెడిట్ కార్డు ఉందో అక్కడ ట్రాన్సాక్షన్ విలువ కొట్టి దానికి ఓటీపీ ఇలాగా మనకి సంబంధించిన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది జరిగేదన్నమాట. సో ఇప్పుడైతే ఎవరి స్మార్ట్ ఫోన్ అయినా సరే దానికి ఒక యూపీఐ అనేది ఉంటే కదా ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ టెక్నాలజీలో ఇది ఒక కొత్త విప్లవం అని చెప్పొచ్చు. ఇంకా ఆ విప్లవంలో మన దేశమే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50% అనేది పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆ అభివృద్ధిని కొనసాగించేందుకు అండ్ అలాగే భీమ్ యూపీఐలో ఫారెన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా వచ్చేందుకు ఈ యూపీఐని మనం ఇంకా చెప్పాలంటే ఒక అథారిటేటివ్ అని చెప్పి అన్నా కదా, దాన్ని ఇంకా సెక్యూర్గా వాడుకునేందుకు దీన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో ముందుగానే చెప్పా కదా ఈ ఛార్జెస్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా అప్లికబుల్ అయితే కాదు, ఒక వాల్యూ దాటిన తర్వాత మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో పర్సన్ టు పర్సన్ ఎవరైతే చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్ అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే మాత్రం పూర్తిగా ఉచితమే, ఇంకా మర్చెంట్కి కూడా పూర్తిగా ఉచితమే 2000 వరకు. ఇంకా ఆ 2000 దాటిన తర్వాత ఇంకా ఎవరైతే వాళ్ళ కళాకృతులు ఇంకా వాళ్ళ ఫామ్ ప్రొడ్యూస్ని అమ్ముకుంటూ ఉంటారో వాళ్ళకి 1 లాక్ దాటిన తర్వాత మాత్రమే ఈ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. అంతేగాని ఏదైనా చిన్న 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా లేకపోతే 1000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినా కూడా పడిపోతాయా ఛార్జెస్ అంటే ఏమీ లేవు. సో అర్థమైంది కదా. మరి మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం. మీకు తెలుసాలో వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఇప్పుడైతే కేరింత మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది.

12:54 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. కేరింత మూవీ నుంచి కార్తీక్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనమున్నాం మీకు తెలుసాలో. ఇప్పుడైతే ఏషియన్ గేమ్స్కి సంబంధించిన న్యూస్ అయితే బాగా వినిపిస్తూ ఉంది. మరి ఇంతకీ ఈ ఏషియన్ గేమ్స్ పుట్టుక ఎక్కడి నుంచి మొదలైందో మీకు తెలుసా? ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మనిషి ఉన్నతంగా ఉండటమే కాదు, ఉన్నతంగా చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోతారన్నమాట, ఇటు సమాజంలోనూ ఇంకా అటు బుక్స్లోనూ. సో మరి ఏషియన్ గేమ్స్ అసలు ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, దానికి సంబంధించిన చరిత్ర ఏంటో అన్నా కదా. మరి ఇక్కడిగా ఏంటి ఈ ఆలోచనలు ఏషియన్ గేమ్స్ చెప్తా, అక్కడికే వస్తున్నా. ఏషియన్ గేమ్స్ని అసలు ఎవరు ప్రారంభించారో తెలుసా? ఎవరి ఆలోచన తెలుసా? మామూలుగా మనందరికీ అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఏషియన్ గేమ్స్, సో ఏషియన్లో ఎక్కువగా పెద్ద దేశమైన చైనా అని అనుకుంటున్నారా? కాదు. సో ఇంకా జపాన్ కాదు. సో ఇప్పుడు ఎక్కువగా కొరియా గురించి ఆలోచిస్తూ ఉంటే కొరియా కూడా కాదు. మరి ఏ దేశం వారు ముఖ్యంగా ఈ ఏషియన్ గేమ్స్ని ప్రారంభించారో తెలుసా? మన భారతీయులే. ఆ భారతీయుల్లో కూడా చాలా ఫస్ట్ ప్రప్రథమ వ్యక్తి ఎవరు అంటే గురుదత్ సోంధి. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఏషియన్ గేమ్స్ అతని ఆలోచన అంటే 1948 లండన్ ఒలింపిక్స్లో ఆయనకు ఈ ఆలోచన వచ్చిందన్నమాట. మన ఏషియన్ కాంటినెంట్లోని దేశాలన్నీ కూడా కలిసి ఒకచోట ఆడితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అలాగా ఒలింపిక్స్లో అయితే ప్రపంచ దేశాలన్నీ ఆడుతున్నాయి, అండ్ అలాగే అవి 4 సంవత్సరాలకు ఒకసారి పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే అందులో కనుక ఆడాలి అంటే ముందు కొంత ఏంటంటే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఒలింపిక్స్లోకి అడుగు పెట్టేందుకు ఒక అర్హత అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ చూసి ఇలా కాకుండా మన దేశాలన్నీ కూడా ఆడాలి, మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఆడుకోవాలని చెప్పేసి ఆయన గురుదత్ సోంధి గారికి ఒక ఆలోచన అయితే వచ్చిందనమాట. సో ఆలోచన వస్తేనే సరిపోతుందా, దాన్ని అమల్లో కూడా పెట్టాలి కదా. అందుకు ఆయన ఏం చేశారంటే మొత్తం ఏషియన్ కాంటినెంట్లోని ఉన్న దేశాలన్నింటితో కూడా చర్చలు జరిపారనమాట. అలా చర్చలు జరిపిన తర్వాత చివరికి 1951 March 4th భారత్లోనే మొట్టమొదటి ఏషియన్ గేమ్స్ని నిర్వహించే స్థాయికి ఆయన ఎదిగారు. సో కేవలం ఆలోచన అయితే సరిపోదు, ఆచరణ కూడా కావాలి అన్న కదా. మరి ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు, ప్రతి ఒక్క దేశంతో కూడా మాట్లాడాలన్నమాట. మాట్లాడిన తర్వాత మనందరికీ కలిపి ఒక ఆర్గనైజేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి అలా ఏషియన్ గేమ్స్ మొత్తం ఏషియన్ కాంటినెంట్లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. సో 1951 అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 4 సంవత్సరాలే అయినా ఏషియాలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలని ఒప్పించి ఒక దారికి రప్పించి

ఇంకా నేడు అన్ని ఏషియన్ దేశాలు కూడా పార్టిసిపేట్ చేయగలిగేలాగా, ఇంకా ప్రతి సంవత్సరం ఆడుకునేలాగా ఇలా ఏషియన్ గేమ్స్ని అయితే భారతదేశంలోని ఒక వ్యక్తి, భారతీయుడు రూపొందించిన ఘనత మన భారతీయులకే దక్కుతుంది. సో అంటూ ఉంటారు ఏంటంటే గనక ఆలోచన చాలా మంచిదయ్యి ఉండాలి అని. సో ఆలోచన మంచిది అయ్యి ఉంటే సరిపోతుంది, దానికి ఇంకా మనం ఏం చేయాలి అనే ఆలోచన కొంచెం పెంచుకుంటూ దానికి తగ్గట్టుగా రిసోర్సెస్ అనేవి ఎక్కడ ఉంటాయనేవి దాని గురించి వెతుక్కుంటూ ఉంటే గనక ప్రకృతి కూడా నీకు సహాయం చేస్తుంది అని చెప్పి మోటివేషనల్ కోర్స్లో మనకి వివేకానంద గారు కానీ, స్వామి తర్వాత ఇంకా అబ్దుల్ కలాం గారు కానీ ఇలా ఎంతోమంది చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి అనే ఆలోచన ఒకటే చాలు, ఇంకా మనలో ఏం లేదు అనే ఆలోచన మాత్రం అసలు రానికూడదు. ఒకవేళ మనలో డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఆ డిఫెక్ట్స్ని ఇంకా ఎలాగా మెరుగుపరుచుకోవాలని ఆలోచించుకోవాలి తప్ప ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి వాటిని స్ట్రెస్ చేసుకోకూడదని ఇక్కడ అర్థం అనమాట. కాబట్టి గేమ్స్లో ముఖ్యంగా ఎక్కువగా ఈ స్పోర్ట్స్ పర్సన్కి చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట, ఇంకా వాళ్ళిచ్చే మోటివేషన్నే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనకి గేమ్లో సక్సెస్ అనేది ఇన్స్టెంట్గా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఏదైనా కావాలంటే ఇన్స్టెంట్గా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో ఆ ఇన్స్టెంట్గా కనబడితే అదొక ఆనందం, అది గేమ్స్లో కనబడుతుంది కదా. సో అందుకనే గేమ్స్ ఆడుతూ ఉండాలి, అక్కడి నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉండాలి అని కూడా చెప్తుంటారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ సాధించిన ఘనతల్నే ఎక్కువగా అందరూ సక్సెస్ రేట్స్ కింద తీసుకుని వాళ్ళని ఒక రోల్ మోడల్స్ లాగా చూస్తూ ఉంటారనమాట. అందుకనే మనలో ఏదైనా టాలెంట్ ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఒకవేళ డిఫెక్ట్ గురించి ఆలోచించినా దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలని ఆలోచించాలి. మెరుగుపరుచుకోలేకపోతే పక్కన పెట్టేసి

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. నేడు రేపు వర్షాలు కురవనున్నాయనే అంచనా ఉన్న నేపథ్యంలో వివిధ జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నందిగామ నియోజకవర్గ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. నందిగామ పట్టణం కాకాని నగర్లోని తన కార్యాలయంలో ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. బాపట్ల మండలంలో విద్యుత్ వైరు తగిలి తల్లి కుమారుడు మృతి చెందిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే నర్సీపట్నం నాతవరంలో విద్యుత్ ఘాతంతో 2 మహిళల మృతిపై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వాయుగుండం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వాగులోకి వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని చెరువులకు మళ్లిస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ వెంకటేష్ తెలిపారు. ఈ వరద నీటితో ఎటువంటి ఇబ్బంది లేదని గంటగంటకి పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏటా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్టాత్మక వైశాఖి నృత్యోత్సవ్ 2026 అఖిల భారత జాతీయ నృత్యోత్సవం ఈ నెల 26-27 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ ఉత్సవ నృత్య ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. జిల్లా స్థాయిలో భీమవరం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0881 6 2 9 9 1 8 1 విద్యుత్ సమస్యల కోసం APEDCL కంట్రోల్ రూమ్ 9490 6 1 0 1 5 2 వైద్య అత్యవసర సేవల కోసం 9440 34 3035 కు సంప్రదించాలని సూచించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 1:08 కావస్తోంది సమయం. స్వాతంత్ర సంగ్రామం, దాని గురించి ఇంకా ఎన్ని విషయాలు చెప్పుకున్నా మనకి తరగని విషయాలు వస్తూనే ఉంటాయి. సో ఎదురు వెళ్లి నిలదీసి పోరాడిన వారు మనందరికీ తెలుసు. ధైర్యంగా అలా బ్రిటిష్ వారికి ఎదురెళ్లి పోరాడిన వారిని బ్రిటిష్ వాళ్ళు ఎంతో మందిని అరెస్ట్ చేసిన సంగతులు మనకి తెలుసు. ఇంకా అలాగే వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఎన్నో శిక్షలకు గురి చేసేవారు. అలా గురి చేసిన సంగతులు మనకి అండమాన్ దీవుల్లోని సెల్యులాయిడ్ జైలు చూస్తే తెలుస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే స్వాతంత్ర సమరయోధులు స్పైగా ఎంతో గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారి డెవిల్ మూవీ చూసుంటారు కదా, ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ అని దాని టైటిల్ అనమాట. సో అలాగా భారత స్వాతంత్రానికి గ్రౌండ్ వర్క్ చేసిన వారు కూడా ఎంతోమంది, అందులో భికాజీ కామాగారు ఒకరు. మరి ఈరోజు భికాజీ కామాగారి జన్మదినం. మరి ఆమె జన్మదినం సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఆమె పాత్ర ఏంటో ఈరోజు ధీరాలో తెలుసుకుందాం. వింటూ ఆనందిస్తుండండి, స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 12 నిమిషాలు దాటి 37 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. కంచె మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ రోజు భికాజీ కామాగారి జన్మదినం. మరి జన్మదినం సందర్భంగా భికాజీ కామాగారు స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి భికాజీ కామాగారు 24 సెప్టెంబర్ 1861 1861వ సంవత్సరంలో నౌసరాయ్ ముంబైలో జన్మించారన్నమాట. మరి ముంబైలో ఆమె తండ్రి సౌరభ్జీ లాయర్గా, ఇటు వ్యాపారవేత్తగా పనిచేసేవారు. ఉన్నత కుటుంబంలో జన్మించగా విద్యతో పాటు చిన్నప్పటి నుంచే తను స్పోర్ట్స్లో కూడా ఎంతో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాగా ఆమె క్రికెట్లో ఎంతో నేర్పరితనం, టాలెంట్ని చూపించేవారు. సో ఈ చదువు తర్వాత స్పోర్ట్స్, వీటితో పాటు కొన్ని ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్లో కూడా భికాజీ కామాగారు పాల్గొనేవారన్నమాట. ఎక్కువగా చెప్పాలంటే సేవా కార్యక్రమాలు. మరి ఈ సేవా కార్యక్రమాల్లోనే ఆమె తన జీవితాన్ని ఉన్నత కుటుంబం దగ్గర నుంచి దేశ స్వాతంత్రం కోసం ఏ పరిస్థితిలోనైనా ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఏంటంటే 1896లో ముంబైలో ఒకసారి ప్లేగు వ్యాధి వ్యాపించింది. సో ఆ ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఎవరైతే ఆ ప్లేగు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆమె ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సేవలు అందించారన్నమాట. అలా సేవలు అందిస్తూ భికాజీ కామాగారి గారికి కూడా ప్లేగు వ్యాధి సోకింది. సో అలా సోకిన తర్వాత ఆమె కొన్నాళ్ళు దాంతోపాటు పోరాడారు. ఇంకా మంచి ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళి ఇంకా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కోలుకోవడం జరిగిందనమాట. సో చికిత్సకై లండన్ వెళ్ళిన భికాజీ కామాగారు, లండన్ ఎంత బాగుంది, ఇంకా మరి లండన్ నుంచి వచ్చి భారతదేశాన్ని పరిపాలించే వారు ఏం చేస్తున్నారు అని అక్కడ ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడానికి కారణమేంటి, ఒకవేళ వచ్చిన పాలన ఎలా ఉంది, ఎందుకని భారతదేశంలో ఇటువంటి ఫెమెన్స్ కానీ ఇలాగా అవుట్ బ్రేక్ డిసీజెస్ కానీ వస్తున్నాయని ఆలోచించి దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారన్నమాట. వాటి గురించే ఆలోచిస్తూ 1905లో ఇండియా

హౌస్ స్థాపించిన శ్యామ్జీ కృష్ణవర్మ గారితో పరిచయం మొదలైంది. మరి శ్యామ్జీ కృష్ణవర్మ గారు ఇక్కడ భారతదేశానికి సంబంధించి లండన్లో వ్యాప్తి చేస్తూ ఉండేవారన్నమాట. అలాగే గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన దాదాభాయ్ నవరోజీని గారి కూడా భికాజీ కామా గారు కలుసుకున్నారు. దాదాభాయ్ నవరోజీ దగ్గర ఆమె సెక్రటరీగా కొంతకాలం పనిచేశారు. ఇంకా ఇలాగే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు లండన్లో ఉన్నప్పుడు బిపిన్ చంద్రపాల్, లాలా హైదర్లాల్, సావర్కర్ గారిని కూడా కలుసుకోవడం జరిగిందనమాట. సో శ్యామ్జీ కృష్ణవర్మ గారితో ఇంకా నవరోజీ గారితో కలిసి భికాజీ కామా గారు ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. మరి ఇంతకీ ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇది రైవల్ ఆర్గనైజేషన్గా ఈ సంస్థ పనిచేసేదనమాట. సో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ పరిపాలన వల్ల అక్కడ ఏ పరిస్థితులు ఎరైజ్ అవుతున్నాయి, మొత్తం అంతా కూడా నెగిటివ్ ఎఫెక్ట్. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా చూపించేందుకు ఈ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించి దాంట్లో ప్రచారం చేస్తూ ఉండేవారు భికాజీ కామా గారు. మరి ఇంకా భికాజీ కామా గారు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా స్వాతంత్రానికి సహకరించారు, అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. మరి అమెరికా అబ్బాయి మూవీ నుంచి ఇప్పుడైతే ఒక పాట వినండి మరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కే రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమం విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుద నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు.

0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు, 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: స్వచ్ఛ భారత్ అభియాన్ सिर्फ टॉयलेट्स के निर्माण तक सीमित नहीं है. इस अभियान में वेस्ट मैनेजमेंट पर भी बहुत अधिक फोकस किया जा रहा है. हमारे शहरों में बड़े बड़े कचरे के पहाड़ बहुत बड़ी समस्या बन गए. अब ऐसे कूड़े के पहाड़ों को हटाने के लिए भी मिशन मोड पर काम चल रहा है और हम कचरे से कंचन यानी वेस्ट टू वेल्थ के मंत्र पर काम कर रहे हैं.
0: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకిత భావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, జ్యుడిషియల్లో ఉండే జనాభా 30,000 మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మిగుస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవత దృక్పథంలో చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కృష్ణకాంత్ లిరిక్స్ లో అర్జిత్ సింగ్ పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. 1:35 దాటి 2 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై వితివరాజే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి ఈ రోజు బికాజీ కామాగారి జన్మదినం సందర్భంగా స్వాతంత్ర సంగ్రామంలో ఆమె వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో బికాజీ కామాగారు లండన్కి వెళ్లిన తర్వాత లండన్లో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల్ని కలిసి అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే నెలకొల్పి వాటి ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఏం చేస్తున్నారు, బ్రిటిష్ వల్ల భారత్లో వచ్చే పరిస్థితులు ఏంటి అని చెప్పేసి అక్కడ ప్రచారం చేస్తూ ఉండేవారన్నమాట. ఆ తర్వాత ఇంకా బ్రిటన్ లండన్ నుంచి ప్యారిస్కి వెళ్ళి ప్యారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. ఇంకా బికాజీ కామాగారు ఎక్కువగా పోరాట సాహిత్యాన్ని, పోరాటాలకు సంబంధించిన నవలను ఎక్కువగా రాస్తూ ఉండేవారన్నమాట. వాటిని చిన్న దేశాలైన స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో పబ్లిష్ చేసి రహస్యంగా భారత్లోకి పంపడం జరిగేది. మరి అలా పంపించాలి అంటే కుదరని పక్షంలో పుదుచ్చేరి ద్వారా చేరవేసేవారన్నమాట. అలాగా స్వాతంత్ర యోధులకు కావాల్సిన పోరాటానికి సంబంధించిన మోటివేషన్ని, పోరాటానికి సంబంధించిన మోటివేషన్ మాత్రమే కాదు వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని, ఆయుధాలని కూడా రహస్యంగా పంపిస్తూ ఉండేవారు. అలాగా జర్మనీ, అమెరికా దేశాలకు వెళ్ళి భారత పరిస్థితుల మొత్తాన్ని కూడా ఆమె వివరించేవారు. తన పోరాట రచనలకు అమెరికా వారు ఎంతో ప్రభావితులై ఆమెను ఎన్నో ప్రసంగాలకు ఆహ్వానిస్తూ ఉండేవారన్నమాట. సో అలాగా వచ్చిన సంపాదన మొత్తాన్ని ఇక్కడ భారతదేశంలోని పోరాట సంగ్రామాలకి, పోరాట యోధులకి పంపిస్తూ ఉండేవారు. భారత్లోని బ్రిటిష్ పాలన వల్ల ఏర్పడిన కరువు పరిస్థితుల గురించి ప్రపంచమంతా ప్రసంగించేవారు. మరి ఇప్పటికీ, ఇంకా ఎప్పటికీ మన ఫ్యూచర్ చూసినా, ఇంకా పాస్ట్ చూసినా, ప్రజెంట్ చూసినా కూడా ఎక్కువగా భారత్ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది పాడి పంటలు. మరి పాడి పంటలు విలసిల్లాల్సిన ఈ దేశంలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి, అవి ఎవరి వల్ల ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని నొక్కి మరీ చెప్పేవారన్నమాట బికాజీ కామాగారు. సో చివరకు ఏంటంటే తనే ఇంకా రంగంలోకి దిగుదామని 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో పంజాబ్ రెజిమెంట్ ద్వారా బ్రిటిష్ పైన పోరాడాలని సిద్ధమయ్యారు. సో ఈ విధంగా ఇంకా బికాజీ కామాగారు ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బ్రిటిష్ వారు వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఫ్రాన్స్లోని విషి అనే నగరంలో గృహ నిర్బంధం చేశారు. ఇంకా ఉన్నత కుటుంబంలో పుట్టిన తన జీవితాన్ని మొత్తాన్ని కూడా దేశ స్వాతంత్రం కోసం వెళ్ళని దేశం లేదు, భారతదేశం గురించి చెప్పని చోటు లేదు, ఆ విధంగా భారత స్వాతంత్ర సమర యోధులకు కావలసిన మొత్తం సహాయాన్ని విదేశాల నుంచి పంపిస్తూ ఉండేవారన్నమాట. అలా తన జీవితాన్ని ఇంకా అలాగే గృహ నిర్బంధంలో చేసిన తర్వాత తన జీవితంకి ఒక ముఖ్యంగా తనకి పెరాలసిస్ వచ్చిందనమాట. సో ఆ పెరాలసిస్తోనే ఆ బికాజీ కామాగారు ఆ గృహ నిర్బంధంలోనే తన జీవితాన్ని ముగించడం జరిగింది. సో ఈ విధంగా బికాజీ కామాగారు ఇక్కడ ఉన్నత కుటుంబంలో జన్మించిన, చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా ఎంతో టాలెంట్ చూపించిన, అప్పుడు స్వాతంత్రం మాత్రమే భారతదేశానికి అవసరం, సో స్వాతంత్రం గురించి నేను ఏం చేయగలను అని చెప్పేసి ఆమె ఆలోచించి మొత్తం ప్రపంచమంతా తిరిగి ఎన్నో సహాయ సహకారాలు ఇక్కడ స్వాతంత్ర సమరయోధులకి అందించడం జరిగింది. మరి స్వాతంత్ర సమరయోధులకి సహాయ సహకారాలు, అది కూడా విదేశాల నుంచి అందించడం అంటే అది మాటల్లో చెప్పే విషయం అయితే కాదు, దాని వెనుక ఎంతో స్పై గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి అని చెప్పి అన్న కదా. ఆ విధంగా తెలియకుండా రహస్యంగా పంపించాలి అంటే ఎంతో ఆలోచన పటిమ కూడా ఉండాలన్నమాట. సో ఆ విధంగా బికాజీ కామాగారు ఏం చెప్తారంటే, నాకు ఇది కావాలి అని కాకుండా దేశానికి నేనేం చేయగలను, ఇక్కడ చేయడం వల్ల దేశ చరిత్రలో నేను ఏ విధంగా నిలిచిపోగలను అన్న పోరాటానికి సంబంధించిన నవలలు, కోట్స్ అన్నీ కూడా చెప్తూ ఉండేవారన్నమాట. కాబట్టి అప్పట్లో తన టాలెంట్ని గురించి పక్కన పెట్టేసి స్వాతంత్రానికి తాను ఏం చేయగలను అని చెప్పి అదే చేశారు. ఇంకా అదే తన చరిత్ర నవలల ద్వారా ఇప్పటికీ కూడా అందరికీ చెప్తున్నారు. మరి బికాజీ కామాగారు స్వాతంత్ర సంగ్రామంలో తాను వహించిన పాత్ర గురించి అయితే తెలుసుకున్నా కదా. మరి ఇప్పుడు రాజా మలయ సింహ నుంచి ఒక దేశభక్తి గీతం అయితే విందామా?

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:44 దాటి 14 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు ఇప్పుడు చెప్తాం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమైతే ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో

గాలులు వీచే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాకి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఇంకా చూసుకుంటే యానాం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. ఇంకా ఈ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా వాతావరణ సూచనలు ముఖ్యంగా పాటిస్తూ ఉండాలి, అండ్ అలాగే ఈ సూచనలు పాటిస్తూ సేఫ్గా ఉండాలి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఇంకా అలాగే చెట్ల కింద కానీ ఆరు బయట కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవకుండా ఇంట్లోనే ఉండేట్టుగా చూసుకోండి. అధికారులు అందించే వాతావరణ సూచనలు పాటించండి, సేఫ్గా ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

1:41 దాటి 36 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం ధీరాలో. సో ఎప్పుడు ఒకే చోట ఉండి పనిచేస్తూ ఉంటే కొంత రిఫ్రెష్మెంట్ కావాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపిస్తుంది. అయితే మాకు ఆ రిఫ్రెష్మెంట్ కావాలి అని చెప్పేసి కొంతమంది చెప్తారు, ఇంకొంతమంది నాకేం అవసరం లేదు, నాకు పనే చాలా డివైన్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ రిఫ్రెష్మెంట్ కోసం చాలామంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్న కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక కాసేపు బయట తిరిగి టీ తాగడమో, లేదా వారానికి కానీ నెలకి కానీ ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళడమో, ఆఫీస్ వాళ్ళంతా కూడా క్రూ అంతా కలిసి ఇలా రకరకాలుగా ఏదో ఒక స్పాట్కి వెళ్తూ ఉంటారు, రిఫ్రెష్మెంట్ పొందుతూ ఉంటారనమాట. అయితే ఇల్లే దేవాలయంగా ఇంట్లో వారికి అన్ని సౌకర్యాలు అవసరాలు చూసుకుంటూనే తమ జీవితాన్ని గడిపే మహిళా మణులు కూడా ఎంతోమంది ఇప్పటికీ ఉన్నారు. మరి ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారికి ఆఫీస్లోని క్రూ లాగా ఫ్రెండ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవుటింగ్ చాలా తక్కువ. ఇంకా కొంతమందికి అసలు చాలా రేర్ అన్నమాట చెప్పాలంటే అవుటింగ్కి వెళ్ళడం ఇంట్లో ఉన్న మహిళా మనులకి. సో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎవరైతే ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా అసలు కుదరని పక్షం అన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఇలాగా మనం కూడా అవుటింగ్కి వెళ్దామా, కొన్ని రోజులు ఉందామా అని చెప్పి అనుకున్నా, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా, నేను లేకపోతే మరి పిల్లలు ఎలాగా, వాళ్ళకి క్యారేజ్ కట్టే వాళ్ళు ఎవరు, ఒకవేళ అవుటింగ్ వెళ్తే ఇంకా ఇంట్లో మనకి చిన్న బిజినెస్ ఉంది కదా, మనని ఆధారపడిన వాళ్ళు ఎంతమంది, ఒకవేళ బిజినెస్ పోతే మళ్ళీ ఎలాగా దాన్ని వచ్చి మనం చెప్పాలంటే రెజ్యూమ్ చేసుకుంటాం, ఇలా రకరకాల ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. మరి వాళ్ళకి రిఫ్రెష్మెంట్ రోజు కూడా దక్కేందుకు ఒక అవకాశం అయితే ఉంది. ఇంతకీ ఏమిటా రిఫ్రెష్మెంట్ తెలుసుకుందాం. మరి వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1:54 దాటి 33 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం ధీరాలో. తండేల్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంట్లోనే ఉండే మహిళ

మనలు ఎంతోమంది తమ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఔటింగ్కి వెనకాడుతూ ఉంటారు. నిజంగా అసలు ఔటింగ్ దేనికి? ఎవరికైనా సరే కొంత రీఫ్రెష్మెంట్ కోసం, ఇంకా చెప్పాలంటే ఆనందం కోసం. మరి అక్కడ కూడా మనకి ఏవో కొన్ని పనులు ఖచ్చితంగా ఉంటాయి, ఇంకా చెప్పాలంటే కొంత టెన్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మనకిప్పుడు కనుక ఏదైనా వెహికల్ దొరకకపోతే నడుచుకుంటూ వెళ్ళాలా, ఇలా ఏం చేయాలి అని అక్కడ కూడా ఉంటాయి. కానీ ఇంట్లోనే ఉండి ఒక రీఫ్రెష్మెంట్ ట్రావెల్ ఇన్వర్డ్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేసేస్తాను కదా, అదేంటంటే ధ్యానం. ఎస్, నిజంగానే ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇప్పటికీ. మరి ఏంటంటే మనస్సు నుంచి మనస్సులోని ఆలోచనల వరకు, ఇంకా ఆలోచనలు తగ్గితే ప్రశాంతత వైపుకి, అంతరంగాలలోకి ప్రయాణం సాగిస్తుంది మన ఈ ధ్యానం. సో చాలామంది యోగా టీచర్స్ కానీ తత్వవేత్తలు కానీ అప్పుడప్పుడు సాహితీవేత్తలు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే ఆనందం కోసం ఎక్కడో వెతకవద్దు, ఆనందం మీతోనే ఉంది, మీలోనే ఉంది. మరి ఆ ఆనందాన్ని కనుగొనడం ఎలా? దానికి మార్గమే ధ్యానం. సో ఏంటంటే ఇష్టమైన పనిని చేసుకున్నప్పుడు కూడా మనకి రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి. ఎస్, అవును, ఇష్టమైన పనినే కదా మనం రోజు చేస్తుంది, ఆ పనిలో కూడా కాస్తంత విరామం కోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఏంటంటే ఔటింగ్కి, టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళే వాళ్ళ ముఖ్యమైన లక్ష్యం కూడా అదే అనమాట, కాస్తంత ఆనందం, కాస్తంత లోన్లీనెస్. సో ఎప్పుడైనా ఎంత గ్రూప్ అంతా కూడా కలిసి ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు ఆలోచించండి, అందరితో కలిసి ఉన్నప్పుడు కొంచెం గోలగోలగానే ఉంటుంది, కానీ అలా కాకుండా ఏదో కొంచెం లోన్లీనేగా ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక చెట్టు కిందనో ఒక రాయి కిందనో కూర్చుని ఆ ప్రకృతిని గనక ఆస్వాదిస్తూ ఉంటే అప్పుడు నిజంగా ఎక్కడో తెలియని ఆనందం మనల్ని పలకరిస్తుంది. కాదంటారా? ఎక్స్పీరియన్స్ అవలేదంటే అంటారా? సో మనిషి ఎప్పుడు కోరుకున్న అటువంటి ఆనందం కోసమే ఆ లోన్లీనెస్లోనే ఉంటుంది ఆనందం. అది కొంచెం మరీ ఎక్కువైపోతే కొంచెం బాధాకరంగా, కొంచెం భయంకరంగా కూడా ఉంటుంది. సో అలా అంత బాధాకరంగా భయంకరంగా వరకు సాగదీయకుండా అట్లాంటి ఔటింగ్ వెళ్ళినప్పుడు, ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు, ఇష్టమైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, ఇష్టమైన చోట్లలా కూర్చుని మనం కాస్త లోన్గా, ఎలోన్గా గడిపితే అక్కడ ఆనందం అనేది మనల్ని పలకరిస్తుందన్నమాట. మరి ధ్యానంతో కూడా అటువంటిది సాధ్యమే. మరి ఆ ధ్యానంతో మనకి కావాల్సిన ఆ ఆనందం కాస్తంత సేపైనా, కొంచెం ఎక్కువ సేపైనా సాధ్యం అవ్వాలి అంటే అసలు ఎలా చేయాలి ధ్యానం, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎవరిని పాటించాలి, ఇలా రకరకాల ప్రశ్నలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఆనందం కోసం ముందుకు వెళ్దామన్నా రకరకాల ప్రశ్నలు మళ్ళీ చుట్టుముట్టడం, ఇది కామనే కదా. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలో తెలుసా? ప్రాణాయామం. సో ఈ ప్రాణాయామం అనేది కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఇంతకు దేనికి ఈ ప్రాణాయామం అంటే, మనం పీల్చే గాలి ఏదైతే ఉంటుందో దానిపైన ఒక రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రెగ్యులేషన్ని మనమే రెగ్యులేట్ చేసుకోగలిగితే అప్పుడు ధ్యానం అనేది కుదురుతుంది అని చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. సో కాబట్టి ముందుగా చేయాల్సింది ఏంటంటే ప్రాణాయామం అన్న కదా, అందులో చాలా రకాల ప్రాణాయామాలు అయితే ఉన్నాయన్నమాట. అందులో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కనుక ప్రస్తుతం చంద్రభేది ప్రాణాయామం, ఇంకా అనులోమ విలోమ ప్రాణాయామం. సో చంద్రభేది ప్రాణాయామ అంటే లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి గాలి తీసుకోవాలి, ఇంకా గాలి తీసుకున్న తర్వాత కుడి ముక్కు రంధ్రం నుంచి ఆ గాలిని వదిలేయాలన్నమాట. ఇది చంద్రభేది ప్రాణాయామం. సో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు జస్ట్ కేవలం 5 సార్లు లేకపోతే 7 టైమ్స్ చేసి ఆపేయచ్చు అన్నమాట. దీన్నే కొంచెం ఇంకా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటుంటే దీన్ని, ఈ కౌంట్ని మనం పెంచుకుందామని వాళ్ళకి అనిపిస్తుంది. మరి చంద్రభేది ప్రాణాయామం గురించి తెలుసుకున్నారు కదా, ఆ తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. ఇది చాలా పవర్ఫుల్ ప్రాణాయామం అని అందరూ కూడా చెప్తుంటారు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వారికి మళ్ళీ నేను ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే కనుక లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలి తీసుకుని ఒక 2 సెకండ్స్ ఆపి తర్వాత రైట్ నాస్ట్రిల్, కుడి నాసికా రంధ్రం నుంచి వదలాలన్నమాట. మళ్ళీ కుడి నాసికా రంధ్రం నుంచి గాలి తీసుకుని ఒక 2 to 3 సెకండ్స్ నిలిపి మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ నాసికా రంధ్రం నుంచి గాలిని వదలాలి. ఇదంతా కూడా ఒక సైకిల్, అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకుని మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి రైట్ నాస్ట్రిల్ ద్వారా వదిలి, రైట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకుని లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా వదలడం, ఇదంతా కూడా ఒక సైకిల్. సో ఇలాగా ఏదైనా ప్రాణాయామం మీకు తెలిసిన వాళ్ళు చెప్పినా కానీ, ఒక యోగా టీచర్ దగ్గర నేర్చుకున్నా కానీ, ఒక ప్రాణాయామంని కొన్ని రోజుల పాటు కూడా

ప్రాక్టీస్ చేస్తుండండి. ఆ తర్వాత 5 మినిట్స్ ఎంతో కొంత ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఆలోచనలు చాలానే వస్తాయి. వాటిని కూడా కంట్రోల్ చేసుకుంటే అప్పుడు ఆనందం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మరి ఇంకా అయితే విన్నారు కదా, ట్రావెల్ ఇన్వర్స్ సమయం 2 గంటలు కావస్తుంది, వార్తలు ప్రసారం అవుతాయి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి. సమయం 2:15 దాటి 42 సెకండ్లు కావస్తుంది. మరి ముందుగా సందడి సందడిలో స్టాలిన్ మూవీ నుంచి సాధనా సర్గం హరిహరన్ పడిన సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వినిపించేస్తున్నాను. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

ఓ పాప షోకేస్ బొమ్మల్ని వచ్చి ఫ్రీ పాస్ ఇచ్చేసావే, పసివాళ్ళు పడుతాళ్ళు ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా, నీ సొగసుకి చాటే లేదా? అబ్బో లో బొల్లో బొల్లో.

2:27 దాటి 20 సెకండ్లు కా వస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు. ఈరోజు కోస్తాంధ్ర ప్రాంతం ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమైతే ఉంది. రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశమైతే ఉంది. ఈరోజు ఏలూరు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికీ ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అలాగే యానాం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఈరోజు 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికీ కూడా యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అధికారులు అందించిన వాతావరణ సూచనలు పాటించండి. ఇంట్లో సేఫ్గా ఉండండి.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ

2:31 దాటి 10 సెకండ్లు కావస్తుంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి ఇంకా మన సందడిని స్టార్ట్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? 8662488141కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి మొట్టమొదటి ప్రశ్న ఈ రోజు సందడి సందడిలో ఏంటంటే, డబ్బా నిండా ముత్యాలే, మరి ఆ ముత్యాలు తెలుపు రంగులో కాదు ఎరుపు రంగులో ఉంటాయన్నమాట. డబ్బా నిండా ముత్యాలే, మరి ముత్యాలు అయితే తెలుపు రంగులో కాదు ఎరుపు రంగులో ఉంటాయి. మరి ఎరుపు రంగులో ఉంటే కెంపులు అంటారా? సరే చూద్దాం. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488141 86628489881 కి మీ మెసేజ్ పంపించేయచ్చు.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
1: భారతి ఎఫ్ఎం 101.3.

2:39 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి ఇంకా సన్నడే సన్నడిలో నేను అడిగిన మొదటి ప్రశ్న, డబ్బా నిండా ముత్యాలు అని చెప్పాను కదా, మరి ఈ ముత్యాలు వైట్ కలర్లో కాదు ఎరుపు రంగులో ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటే కెంపులా మరి? సరే చూద్దాం ఇంతకీ ఆ ముత్యాలని పంపించారో లేదో మన శ్రోతలు. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు డబ్బా నిండా ముత్యాలు? మాకు చిరుజల్లులు కురుస్తున్నాయి అంటూ మెసేజ్ చేస్తున్నారు. పిఠాపురం గణించి ధీరాలో విన్నాము, చాలా బాగుంది మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలపురం నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగస్వామిశెట్టి గారు, లక్ష్మీదేవి గారు గోనేగండ్ల గ్రామం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్.

రాజులోని జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. అనుష గారు కొల్లేరు సరస్సు, కొల్లేరు సరస్సు దగ్గర నుంచా, ఓకే, కొలేరు సరస్సు అంటూ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి గారు పాలకొల్ల నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్, బందరుపల్లి నెల్లూరు జిల్లా నుండి గడ్డం అంకయ్య గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ ఇంకా పాలెం పోలే గారు, సారీ, పాలెం నుండి దాసరి పాలెం నుండి మెసేజ్ చేస్తున్నారు. పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, ఇంకా కుటుంబ సభ్యులు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, ఇంకా శ్రీదేవి గారు మెసేజ్ చేశారు కాజా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మలాన్వి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోల నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా రెడ్డివారిపల్లి నుండి శంకర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు గారు శ్రీవాత్స కోణాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు ఇంకా కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు, సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు, నమస్తే, సందడే సందడికి స్వాగతం అంటూ రఘుబీర్ సింగ్ సూనాబాయి గారు మెసేజ్ చేశారు, ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు, ఇంకా కుటుంబ సభ్యులు. ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, మరి ఇంకా ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను. డబ్బా నిండా ముత్యాలే, మరి ఇంతకీ ఆ ముత్యాలు ఏంటి? దానిమ్మ పండు. అదే డబ్బా ఏంటి అంటే దానిమ్మ పండు, ఇంకా దాంట్లో ఉన్న ముత్యాలు అందులో ఉన్న సీడ్స్ అనమాట. సో ఇంకా మన సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం, సందడే సందడిలో. భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు? సో చరిత్రలో అంటున్నాను, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏదో తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు. 8662488144 86622488841

2:50 దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడ రేవు మరి ఏమిటో చూద్దామా. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ పంపించిన శ్రోతలు ఎవరు? మొబైల్ కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. నేను అడిగింది ఏంటంటే హిస్టరీ ప్రకారంగా అత్యంత ప్రాచీనమైన ఓడరేవు అని చెప్పి అడుగున్నాను. ఎస్, ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఓడరేవు శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. కాదండి, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ, సారీ, నరేష్ రోజా శిరీష గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. తిరుపతి నుంచి దేవసేన గారు మెసేజ్ చేశారు. కాకినాడ మీరు మెసేజ్ చేసింది. ఓకే చూద్దాం. ఇంకా రాజోల్ నుండి జయన్న గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దన్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శేషసాయి, రోహన్ ఇంకా సాయి దర్శన్ నెల్లూరు నుండి, అది రివర్ పోర్ట్ అనమాట, నేను అడిగింది అయితే సముద్రం దగ్గర ఉన్న ఓడరేవే. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండి. కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు, సత్యవతి గారు కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు. అయ్యో, భారతదేశంలో అడిగాను, వేరే దేశంలో కాదు. తిరుపతి దామినేడు నుంచి మెసేజ్ చేస్తున్నారు ఉషారాణి గారు. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మీ ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మెసేజ్ చేశారు. కేదార్ వీరేష్ గారు, ఓ సారీ, పోర్ట్ పేరా అది, సారీ సారీ, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. కాదండి, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, దరిపినేని సాయికృష్ణ గారు కుటుంబ సభ్యులు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. కాదండి, మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా, ఎస్, తిరుపతి జిల్లా నుండి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయి. మరి తెలుసు కదా, అదే మూవీ నుంచి సాంగ్ అయితే విన్న తర్వాత ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను.

2:57 దాటి 18 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. తెలుసు కదా, అదే మూవీ పేరు తెలుసు కదా. నుంచి సిద్ శ్రీరామ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన ప్రశ్న ఏమిటంటే, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏంటి? తెలుసుకుందాం. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. శంకర్ గారు రెడ్డివారిపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి. మసూలీపట్నమా మీరు పెట్టిన ఆన్సర్ అయితే, అదైతే కాదు. ఎర్రమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు. ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తారంటే, తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అపాల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కాదండి, రాంగ్ ఆన్సర్. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఉట్కూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. అరుణ గారు మోహన్జీ దివ్యాబాయి పంపించిన ఆన్సర్ అయితే నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ ఇంకా దుబాయ్ బాషా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేస్తున్నారు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు. కలకత్తా అయితే కాదు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. దుర్గాడ నుండి మాణిక్యాలరావు గారు సత్యవతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సంజన గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజోల నుండి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, మరి పేరైతే మెసేజ్ చేయలేదు.

ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి సమయం చూస్తే 3 గంటలు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మన సందడి కంటిన్యూ చేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఎలాంటి అక్రమాలు జరగని డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.

ఎత్తిరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తిరువూరు మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వర్షాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలకు కంట్రోల్ రూమ్ నెంబరు 9154947454 సంప్రదించాలని సూచించారు. గంపలగూడెం మండలంలోని వినగడప తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా కట్టలేరు వాగును ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు పరిశీలించారు. కట్టలేరుపై భారీ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. గడిచిన 24 గంటల్లో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సగటున సుమారు 114 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. 26-27 నాటికి సుమారు 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహంతో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటే దసరా విజయవాడ ఉత్సవంలో పాల్గొనేందుకు అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్, సీఎస్ డాక్టర్ రవి కోటాను ఆహ్వానించామని మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను వేగంగా గుర్తించి బలమైన మంచి అభ్యర్థులను నిలబెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బాపట్ల మండలం చెరువు ఉప్పరపాలెంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు తెగిపడి తల్లి కుమారుడు మృతి చెందారు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసియా క్రీడల్లో 2026లో భారత్ ఇప్పటి వరకు 15 పథకాలు సాధించింది. ఈరోజు ఉషు మహిళల 60 కేజీల విభాగంలో రొషీబీనా దేవి రజత పథకం, డబుల్ స్కల్ రోయింగ్ విభాగంలో సత్నాం సింగ్ సల్మాన్ ఖాన్ కాంస్య పథకం, స్కీట్ షూటింగ్ మిక్స్డ్ పెయిర్ ఈవెంట్లో అనంత్జిత్ సింగ్ నరూఖా, షరీనాజ్ ధల్లీనాల్ కాంస్య పథకం సొంతం చేసుకున్నారు. రాష్టంలోని కోస్తా ఆంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు.

3:05 దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు చరిత్రలో ఏంటి అన్నా కదా. సో మెసేజ్ చేస్తున్నారు పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు గారు ఇంద్రాబాయి మెసేజ్ చేశారు. ఆ ఓడరేవు పేరు కావాలి. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. ఓడరేవు కావాలి. మార్కాపూర్ నుండి బీవీ సుబ్బారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొనకండ్ల రమణారావు గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూజహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. గుజరాత్లో ఉంది మరి పేరు. నెక్స్ట్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. చెన్నై ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పోర్ట్ అన్నమాట. అది కూడా చెప్పాలంటే రీసెంట్గా అంటే 19th

20th సెంచురీలో అప్పుడు వచ్చింది. నేను అడుగుతుంది ఏంటంటే, ప్రాచీనమైన భారతదేశ చరిత్రలో ఉంది ఆ ఓడరేవు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి రమేష్ దొంతి మెసేజ్ చేశారు, చెన్నై అయితే కాదు. వేటపాలెం రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ ఆల్రెడీ మీ మెసేజ్ చదివాను, ఆన్సర్ వచ్చేసి గుజరాత్లోని లోథాల్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇలా చెప్తూ ఉంటారు కదా, నాగరికత. సో ప్రపంచ నాగరికతల్లో ఎంతో ప్రసిద్ధమైన నాగరికత ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. సో సింధు నాగరికత ఈ సివిలైజేషన్లో ఎవరైతే ప్రజలందరూ కూడా అప్పట్లో నివసించేవారో వారందరికీ కూడా ముఖ్యమైన ఓడరేవు గుజరాత్లోని లోథాల్ పట్టణం అన్నమాట. కాబట్టి భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాచీనమైన ఓడరేవు ఏంటి అంటే లోథాల్. మరి ఇంకా సందడిలో ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోదామా? క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. మరి తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఏంటిది? తెలిస్తే నాకు మెసేజ్ చేసేయండి 8662488141, 8662488148, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248, 8684248

3:14 దాటి 46 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమే ఉన్నాం సందడే సందడిలో. మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది మరి తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది? చూద్దాం మరి ఎవరెవరు ఏమేమి మెసేజ్ చేశారో. ఫస్ట్ మెసేజ్ చేసిన వారు పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ అండి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ మిస్ అయ్యారా? ఓకే. నెక్స్ట్ ఇంకా మల్లికార్జున అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజుల నుండి, కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది. మరి పపాయ మన కంటికి కనిపిస్తుంది కదా, తెలియకుండా ఏం లేదే. సో అలా కొంచెం లాజిక్ పెడితే కనుక, అది లాజిక్ ఆలోచించి ఆన్సర్ వెతికితే కనబడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు. మరి నాకు అర్థం కాలేదు, నా దగ్గర ఉన్న ఆన్సర్కి మీ ప్రాంతంలో దాన్ని అది అంటారనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ మెసేజ్ చేశారు. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి కౌస్తుభ గారు నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు, శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెంపోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చిలుక నారాయణ గారు అనసూయ జానకంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. లేదు, అది ఒక పంట ఉత్పత్తి, నేను గురించి అడిగింది. సరే నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. మరిన్ని మెసేజెస్ అయితే ఒక పాట విన్న తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. ఇంకెవరు మెసేజ్ చేశారు, మరి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు. ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటిది?

0: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
1: భారతి ఎఫ్ఎం 101.3.

3:24 దాటి 34 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన వాతావరణ సూచనలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇంకా ఈ గాలులు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఈ గాలులు ఇంకా ఈదురు గాలులుగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. ఈరోజు ఏలూరు ఇంకా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం ఇంకా ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. యానాం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో 24 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అధికారులు అందించిన వాతావరణ సూచనలు పాటించండి. సురక్షితంగా మీ ఇళ్లలో ఉండండి.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: మూడు గంటల 26 నిమిషాలు దాటి 26 సెకండ్లు కావస్తుంది. వింటున్నారు వివిధభారతి ఎఫ్ఎం. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, ఇంతకీ ఏంటది? మెసేజెస్ అయితే ఇంకా ఉన్నాయి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, మేడి చెట్టు కాయలు మనకి కనబడతాయి కదా, సో అది కాదు. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటచలపతి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కొనకండ్ల రమణారావు గారు, జ్యోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున గారు, లక్ష్మీ గారు వడియంపేట అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, అత్తి చెట్టు అంటే మేడి చెట్ట, మేడి చెట్టుకి అయితే కాయలు కనబడతాయి కదా, సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చందన గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పొన్నూరు నుండి చింతలపూడి, పొన్నూరు మండలం చింతలపూడి నుండి మెసేజ్ చేస్తున్నారు. బి ఆదాం గారు, మల్లీశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ, కిషోర్ గారు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, మేడి చెట్టు, అయ్యో మేడి చెట్టుకి కాయలు పైన కనబడతాయి కదా, తెలియకుండా మనకేమీ కింద కాయవు కదా, సో కింద ఇన్ ద సెన్స్ గ్రౌండ్. సో మరి ఇంకా గ్రౌండ్ నేను ఆల్రెడీ ఆన్సర్లో సగం వరకు అందించేశాను. గోవర్ధనరావు గారు, ఇంద్రబాయి గారు, భానుప్రకాష్ గారు ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆయిరాల నుండి సీను గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు, సునీత గారు రాజు నుండి మెసేజ్ చేశారు. అవును, ఈ పంటకి పైన ఫ్లవర్స్ కనిపిస్తాయా, నాకైతే తెలియదు మరి. సరే ఇది కూడా ఒక రకంగా కరెక్టే, ఎప్పుడు ఫ్లవర్స్ కనిపిస్తే. తిరుపతి నుండి శ్వేత గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాంబాబు గారు, కమలా గారు, మానస రచన, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. బైర్రెడ్డిపల్లి చిత్తూరు నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఇది పేదవారి జీడిపప్పు అంటూ ఉంటారు అవునా. తిరుపతి దామినేడు నుంచి ఉషారాణి గారు, భాస్కర్రావు గారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, కానీ ఫ్లవర్స్ వస్తాయా అంటే, ఇది పొడుపు కథ లాగా ఉంది కాబట్టి పైన పూలు కనిపిస్తాయి అని మెన్షన్ చేశారు కాబట్టి పైన పూలు కనిపించేది ఏదైతే ఉందో, గ్రౌండ్లో ఏదైతే ఈల్డ్ క్రాప్ వస్తుందో అదే అన్నమాట. ఆ ఆన్సర్స్ అన్నీ ఇక్కడ కిందకి వచ్చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు, నెల్లూరు జిల్లా ఎనిమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ మోహన్ గారు మెసేజ్ చేశారు, మందార చెట్ట, మందార చెట్టుకి గ్రౌండ్లో ఏమైనా వస్తుందా, తెలియదు మరి, అదైతే ఆన్సర్ కాదు, ఏం రాదనుకుండా కదా, ఉట్టి రూట్సే ఉంటాయా వాటికి. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల గారు మెసేజ్ చేశారు, మరి మీ మెసేజ్ నాకు ఇంకా అందలేదు. రమేష్ దొంతి గారు అనంతపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగలి పద్మరాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జానకి గారు, జానకిరామ్ గారు, ఉమా గారు మెసేజ్ చేశారు నందిగామ నుంచి. కాదు కాదు, అది పేదవాడి కాజు అని బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. ఇంకొంచెం మిస్ అయ్యారు ఆన్సర్లో. చరిత విఆర్ రేవంత్ రామారావు గారు, లక్ష్మీ గారు హైదరాబాద్ బాచుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ చిత్తూరు నుండి మురళీధరన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ కాదర్బాద్ విలేజ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు, ప్రొద్దుటూరు నుండి వడ్డే రంగ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి, ఎస్ ఆన్సర్ చదివాను. శ్యామ్ గారు భీమవరం నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వేరుశనగ, తెలిసేటట్లు పూస్తుంది, తెలియకుండా కాయలు కాస్తుంది, సో గ్రౌండ్లో వచ్చేది ఏదైనా దీని కింద ఆన్సర్ వస్తుంది అని చెప్పి మెసేజ్ చేశారు చాలామంది. అవును, అయితే ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఏంటంటే తెలిసేటట్లు పూస్తుంది అని, సో ఫ్లవర్స్ వస్తాయి కదా కొంచెం వేరుశనగకి, యెల్లో కలర్లో ఉంటాయనుకుంటా. మరి అయితే ఆనియన్కి అసలు గడ్డిలాగా ఉంటుంది, ఇంకా వాటిపైన ఫ్లవర్స్ అంటే పింక్ కలర్లో వస్తా ఏమో మరి, ఎందుకంటే

అంటే ఆనియన్ పంటని దూరం నుంచి చూస్తే కొంచెం పింక్ షేడ్లో కనబడుతుంది, అంటే వాటికి పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో. దగ్గర నుంచి అయితే చూడలేదు కానీ దూరం నుంచి చూశాను, సో అందుకని అన్నాను. అయితే ఇంకా మన వేరే ప్రశ్నలోకి వెళ్ళిపోదామా సందడి సందడిలో. మరి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఓడరు ఏవైతే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఏంటంటే చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు. మరి ఇంకా ఈ మెసేజ్కి ఏంటంటే కొంచెం పేరు మనకి కొత్తగా ఉంటుంది కాబట్టి గెస్ చేయడానికి కుదరదు కదా, పాట అయితే వినిపిస్తాను. పాటలో అయితే చాలా పెద్ద మీ గెస్సింగ్కి తగ్గట్టుగా, ఆన్సర్కి తగ్గట్టుగా దగ్గరగా ఒక వర్డ్ అయితే ఉందన్నమాట. ఆ వర్డ్ని పట్టుకుంటే గనక ఆ పేరు అయితే వచ్చేస్తుంది. సో పేరు రావడానికి ఇంకా పాటలోని నేను వినిపించే పేరుకి దగ్గర సంబంధం ఉంది. సో అదే పేరు ఆన్సర్లో వస్తుందని కాదు, కానీ ఆ నది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అదే అనమాట. సో ఆన్సర్ ఇంకా ఏంటంటే, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది?

3:37 దాటి 22 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి చోళ రాజుల కాలం నాటి ముఖ్యమైన ఓడరేవు సాంగ్ అయితే విన్నారు కదా, పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచి రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో రెహమాన్ పడిన సాంగ్ అయితే విన్నారు. అయితే సాంగ్లో విన్న ఒక పదానికి మన ఆన్సర్కి లింక్ అయితే ఉంటుంది, అంతేగాని విన్న పదం అయితే ఆన్సర్ కాదు. సో గమనించారు కదా. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. విజయవాడ నుంచి మహాలక్ష్మి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయన్న గారు రాజోల్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సుభాష్ని గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు, రోజా గారు, ఓకే. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ గారు చిత్తూరు నుండి, ఎస్ లింక్ అయితే ఉంది అదే ఆన్సర్ అవ్వదు అన్నా కదా. నెక్స్ట్ ఇంకా రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పాండిచేరి నుండి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆ పేరు ఎలా వచ్చిందో కూడా మెసేజ్ చేశారా. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు, తాలాంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. సాయి దర్శన్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ ఆన్సర్ పంపించారు. తాడిపత్రి నుండి సత్యభార్గవి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఆదిత్య గారు అంటూ నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. సుమణి గారు పెడన నుండి. సో ప్రజెంట్ అయితే అది ఉందనుకుంటా, మరి ఇంకా పాత పేరు ప్రాచీన పేరే అడుగుతున్నాను. సో ఓకే, కొంచెం రిలేటెడ్గానే ఉంది కాబట్టి ఆన్సర్ కరెక్టే అనమాట. లతా గారు ఉయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు జానకంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్.

నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే బీబీ సుబ్బారావు గారు ఇంకా కుటుంబ సభ్యులు మార్కాపురం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభా గారు ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి శ్రీనివాస్ గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుండి బిందు గారు చందన గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కొనకండ్ల రమణారావు గారు కవిత గారు మెసేజ్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేని నుండి ఉషారాణి గారు భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు నుండి. కరెక్ట్ ఆన్సర్.

దుబాయ్ బాషా గారు, అబ్దుల్ మన్నాన్, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు రామళ్ళకోట నుండి. అవునా? ఎస్, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఆనియన్ ఫ్లవర్స్ అయితే ప్యూర్ వైట్గా ఉంటాయండి అంటూ మెసేజ్ చేశారు. ఆ ఫ్లవర్స్ వస్తేనే కింద గ్రౌండ్లో ఆనియన్స్ వచ్చాయని చెప్పి అర్థం అంటూ మెసేజ్ చేశారు. అవునా? అయితే సారీ, నేను అందుకనే అన్నా కదా, కొంచెం దూరం నుంచి చూసినప్పుడు పింక్ షేడ్ లాగా అనిపించింది ఒకసారి, అందుకని పింక్ ఫ్లవర్స్ ఉంటాయేమో అనుకున్నాను. కాదు, వైట్ ఫ్లవర్స్ ఉంటాయంట. అయితే ఆనియన్ పింక్ కలర్లో ఉంటుంది కదా, అయితే ఆనియన్ పోజ్ ఉంటారు అనుకుంటా పొలం చేల్లో అప్పుడు, అందుకనే కొంచెం పింక్ షేడ్లో ఏదో కనిపించింది, అది కూడా దూరం నుంచి అన్నా కదా. ఓకే, ఇప్పుడైతే నాకు క్లారిఫికేషన్ వచ్చేసింది. ఏంటంటే ఆనియన్ చెట్టు, చీ చెట్టు కాదు, దాని మొక్కకి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఆనందపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు రమేష్ దొంతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. పేరంటాల నరసింహ గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ జానకీరామ్ గారు, ఉమా గారు మెసేజ్ చేస్తున్నారు. నందిగామ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ గారు, మోహన్ గారు మెసేజ్ చేస్తున్నారు. జర్సా ఓడరేవా పంపించింది. సరే చూద్దాం ఆన్సర్ ఏంటో. మరి చోళరాజుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు ఏంటి అన్న కదా, దీన్నే పూంపుహార్ ఓడరేవు, ఇంకా కావేరీ పూ పట్టణం అని అంటున్నారు కొంతమంది. సో కావేరీ పూ పట్టణంని తర్వాత పూంపుహార్ అనే పేరుగా మారిందనుకుంటా, తర్వాత దాన్ని పూహార్ అని చెప్పేసి కూడా పిలిచేవారు. సో కావేరీ నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడే చోళరాజులకి సంబంధించిన ఓడరేవు ఉండేది. సో ఎందుకు గమనించండి, ఇంకా మనం పొన్నియిన్ సెల్వన్కి సంబంధించిన పాట కూడా విన్నారు కదా. సో కావేరీ నది పక్కనే ఈ చోళ సామ్రాజ్యం ఉంది. మనం చూసుకుంటే గనక చరిత్ర, ప్రాచీన నాగరికతలు, ఓల్డెన్ సివిలైజేషన్స్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా నది పక్కనే ఉండేవన్నమాట. సో ఇప్పుడైతే నది పక్కన అసలు సిటీసే ఉండట్లేదు కదా. ఒకవేళ సిటీ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించేస్తున్నారు, అక్కడ కావాలంటే అక్కడికి వాటర్ని మళ్లించేస్తున్నారు నది నుంచి, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి. ఇంకా ఇన్ఫ్రా అన్నీ కూడా మనకి తగ్గట్టుగా మనం మార్చుకుంటున్నాం. కానీ ఏంటంటే, ఎక్కడైతే న్యాచురల్గా నదులు అనేవి పారుతూ ఉంటాయో అక్కడే ప్రాచీన నాగరికతలనని వెలసిల్లేవన్నమాట. అయితే ఇక్కడ కావేరీ నది సముద్రంలో ఎక్కడ కలుస్తుందో అక్కడ ఓడరేవు అని చెప్పి అన్నా కదా, ఎందుకంటే ఇది చోళులకి ముఖ్యమైన ప్రాంతం అన్నమాట ఈ పూంపుహార్. ఎందుకంటే కావేరీ నది దగ్గర వాళ్ళ సివిలైజేషన్, గ్రామాలు అన్నీ ఉంటాయన్నమాట. సో ఆ గ్రామాల్లో పండిన పంట కానీ, ఇంకా తయారు చేసిన వస్తువులు కానీ కావేరీ నదిలో పడవ వేసుకుని, ఆ పడవ కావేరీ నది నుంచి సముద్రంలోకి ఎంటర్ అయ్యి అలా మొత్తం ప్రపంచంలోని అన్నిటికీ కూడా అప్పట్లోనే, అంటే చెప్పాలంటే ప్రాచీన భారతదేశం సమయంలోనే ఎన్నో వస్తువుల్ని చోళులు ఇంకా మొత్తం మన ప్రపంచమంతా కూడా వ్యాపించడం జరిగిందనమాట వాళ్ళ ప్రోడక్ట్స్తో. అలాగే చోళ రాజులు శ్రీలంక, ఆ తర్వాత ఇండోనేషియా, సుమత్రా, బాలి, జావా ఇలాంటి ఎన్నో, ప్రజెంట్ చెప్పాలంటే ఇండోనేషియాలోని చాలా ఐలాండ్స్ని గెలిచి అక్కడ కూడా పరిపాలన చేయడం అయితే జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే సింగపూర్ కానీ, మలేషియా కానీ, ఇలాగా ఎన్నో ప్రాంతాల్లో ఇప్పటికీ చోళరాజులకి సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయన్నమాట. ముఖ్యంగా శ్రీలంక చరిత్రలో కూడా చోళులకి సంబంధించిన చరిత్ర అయితే ఉంటుంది. కాబట్టి మనకి అర్థమవుతుంది, చోళులకి సంబంధించిన ఓడరేవు పూంపుహార్ చోళుల కాలంలో ఎంత బాగా విలసిల్లిందో. మరి ఇంకా ఇప్పుడు మరో ప్రశ్న సందడే సందడిలో ఏంటంటే, అసలు ఏదైనా ఒక పోర్ట్ అనేది నిర్మాణం జరగాలి అంటే ముందుగా మనకు అక్కడ జాగ్రఫికల్ లొకేషన్ అనేది చాలా సహాయపడాలన్నమాట. ఎందుకు, ఒక పడవ నిలబడాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, సముద్రం మధ్యలో పడవ నిలవాలి అంటే ప్లాట్ఫామ్ కావాలి, అంటే ఒక కొండ అయితే సరిపోతుంది కదా, ఎటువంటి మనం కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అటువంటి న్యాచురల్ పోర్ట్స్ అనేవి సహజ సిద్ధంగా మన భారతదేశంలో ఒకటి కాదు చాలానే ఉన్నాయి. మరి ఎందుకీ ఆ న్యాచురల్ పోర్ట్స్ ఇన్ ఇండియా తెలుసా మీకు? సహజ సిద్ధమైన ఓడరేవులు భారతదేశంలో ఏమున్నాయో తెలిసి కనుక నాకు వరుసగట్టి మెసేజ్ పంపించేసేయండి 8662488141కి, 8662488841కి భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు.

3 గంటల 52 నిమిషాలు దాటి 32 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మన సందడే సందడిలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏంటి? ఇంతకీ చూద్దామా. తెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు వరుసగా మెసేజెస్ చేసేసారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చూద్దాం. ఆదాం గారు, మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ కేదర్ వీరేష్ గారు రాజోల నుండి మెసేజ్ చేశారు. కాకినాడ పోర్ట్ న్యాచురల్ అంటే అది వార్ఫ్ కిందకి వస్తుంది, సో న్యాచురల్ పోర్ట్ అయితే కాదనుకుంటున్నాను. సో నా దగ్గర అయితే ఇంకా న్యాచురల్ పోర్ట్స్ చాలానే ఉన్నాయి, చెప్తాను. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు, రమేష్ దొంది గారు అనంతపురం నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు గారు, తాటిపట్టి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా కలకత్తా ఓడరేవు అయితే కాదు, సెకండ్ పంపించిన ఆన్సర్ కరెక్ట్ అండి, మహబూబ్ నగర్ జిల్లా నుండి. నరేష్ గారు, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. రాజా నుండి జయన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ముంబై ఆన్సరా. మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు. 7 ఉన్నాయి, మరి ఏంటి మెసేజ్ చేయలేదు ఆ 7 పేర్లను. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య గారు, సుభాష్ణి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ గారు, భూలక్ష్మి గారు వెల్లుల్ల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య గారు, పెద్దన్న గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామానాగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు వరుసగా. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు? తిరుపతి నుండి శిరీష గారు, ఇంకా సారీ గన్నవరం శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేస్తున్నారు. పారాదీప్ కోస్ట్ కాదనుకుంటా, సార్ చూద్దాం. మురహరి అశ్వత జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పొదిలి నుండి రాజేశ్వరి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు మెసేజ్ చేస్తున్నారు? పోర్ట్ బ్లెయిర్ మురళీధరన్ గారు చిత్తూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. పోర్ట్ బ్లెయిర్లో ఓడరేవు అది న్యాచురలేనా? సరే. ఆర్ భాస్కర్ గారు పాండిచ్చేరి నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా చందన గారు ఉరవకొండ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి దేవర మూవీ నుంచి ఎప్పుడైతే ఒక సాంగ్ అయితే వినండి, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చదివి వినిపించేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షా ఫలితాలు

విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. విశాఖపట్నం జిల్లా అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టెలి

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సిపిఐ నేతలు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ నెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తూ సిపిఐ రాష్ట కార్యదర్శి ఈశ్వరయ్య వైఎస్ జగన్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట ఇంటర్మీడియట్ విద్యామండలి మార్చి 2027 పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఈ రోజు విడుదల చేసింది. ఈ రోజు నుంచి అక్టోబర్ 29 వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలో వరద ప్రవాహం పెరగడంతో చెవ్వాకులపేట, కనకముడిపేట, ఆనందపురం ప్రాంతాల్లో వరి పంటలు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల కలెక్టరేట్లో జాతీయ ఆహార భద్రత పోషకాహార మిషన్లో భాగంగా జిల్లా స్థాయి చిరుధాన్యాల మేళా, సామర్థ్య పెంపు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టామని టీటీడీ జేఈవీ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. భారత్ వెస్టిండీస్ మధ్య ఈ నెల 27 నుంచి అక్టోబర్ 17 వరకు 8 మ్యాచ్ల వైట్ బాల్ క్రికెట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో 3 వన్డేలు, 5 టీ20లు ఉంటాయి. వన్డే సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1108.42 పాయింట్లు నష్టంతో 73719.83 వద్ద, నిఫ్టీ 361.20 పాయింట్ల నష్టంతో 23085.60 వద్ద నిలిచాయి. వివేద్ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3, everyday evening at 7:15.
7: నాలుగు గంటల ఐదు నిమిషాలు దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి ఇంకా క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చాలా మంది పంపించారన్న కదా, భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు ఏమిటి? ఇంకా మెసేజెస్ ఎవరు పంపించారంటే సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు మెసేజ్ చేశారు వినుకొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు, జాన్కంపేట నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుండి నీలా నాయక్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మధుప్రసాద్ గారు, కుటుంబ సభ్యులు, తలాంపాడు గ్రామం, తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, మంచి క్వశ్చన్స్ అండ్ అలాగే మంచి సాంగ్స్. రామలకోట నుండి అబ్దుల్ మన్నన్ దుబాయ్ బాషా గారు, కుటుంబ సభ్యులు, థ్యాంక్ యూ సో మచ్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, మొత్తం అయితే 13 ఉన్నాయి అంటూ ఓకే. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి మసూమ్ బాబా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి దామినేడు నుండి, కరెక్ట్ ఆన్సర్. మీ ప్రశ్నకు సమాధానం అంటూ శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, దాసరిపాలెం గుంటూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు, బెంగళూరు నుండి మెసేజ్ చేస్తున్నారు ఓకే. నెక్స్ట్ ఇంకా కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు మెసేజ్ చేశారు, కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ లక్ష్మణ్ రావు గారు, కిషోర్ గారు ఆకివీడ్ నుండి, వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, మొత్తం

అయితే ఈ 7 ఉన్నాయి అంటూ. ఓకే, పాలెంపవలయ గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి, భాస్కర్ గారు చెరుకుపల్లి నుండి, ఒరవగడ నుండి ఈశ్వరయ్య గారు, ముజాఫర్ గారు ముజాఫర్ నగర్ కర్నూల్ నుండి, దేవేంద్రబాబు గారు. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా చీరాల నుండి మెసేజ్ చేస్తున్నారు, మార్కాపురం నుండి. నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు, అరుణ మోహన్ కుటుంబ సభ్యులు మెసేజ్. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. లత గారు ఊయూరు నుండి. సౌధామణి వసుంధర గారు ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు. మలాన్ బి గారు కర్నూలు నుండి. రాజా నుండి జయన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఆదాం గారు, మల్లీశ్వరి గారు చింతలపూడి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి గారు మెసేజ్, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి బోరెల్లి సంధ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రంలో ఉంది, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ మస్తాన్ బాషా గారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. మరి ఇంకా భారతదేశంలో సహజ సిద్ధమైన ఓడరేవులు అన్నా కదా, మరి నేను చెప్పేస్తాను అసలు ఏమేమి ఉన్నాయో. సో ముందు మన స్టేట్ నుంచి మొదలు పెడితే విశాఖపట్నం, ఆ తర్వాత కేరళలో కొచ్చి, పక్కన ఉన్న కర్ణాటకకి పక్కన గోవా ఉంటుంది కదా, సో అక్కడ ఉంటుంది అనమాట మార్మగావో. సో దీన్నే మార్మగావ్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా న్యాచురల్ సహజ సిద్ధమైన పోర్టే అనమాట. ఇంకా కాండ్లా, ఇది గుజరాత్లో ఉంటుంది. ఇంకా ముంబై, అందరికీ తెలిసిందే కదా. సో ముంబై, విశాఖపట్నం, ఈ రెండు చాలా ఫేమస్, ఇంకా అందరికీ తెలిసినవి. ఇంకా కొచ్చి, మార్మగావ్, కాండ్లా, ఈ మూడు కూడా చెప్పాలంటే సహజ సిద్ధమైన పోర్ట్స్. మరి సందడే సందడిలో క్వశ్చన్కి ఇంకా ఆన్సర్స్ అయితే చాలామంది రివీల్ చేసేసాను. మనం ఎంటర్ అయిపోయాం వివిధాలు. మరి ఈరోజు పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వినిపించేస్తూ ఉంటాను. ఫస్ట్ ఇంకా బద్రి మూవీ నుంచి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి పాడిన వారు ఎవరంటే రమణ గోగుల, సునీత గారు, వేటూరి గారి రచనలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య ఫ్రమ్ ద మూవీ బద్రి.

4:18 దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం వివిధాలు. పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా. లైగర్ మూవీ నుంచి శ్రీరామ్ పడిన సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ ఇంకా సాంగ్ వచ్చేస్తుంది అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ నుంచి చక్రి గారు కౌసల్య గారు పడిన సాంగ్, సాహితీ గారి లిరిక్స్లో.

చక్రి గారి మ్యూజిక్ కంపోజిషన్లో స్మిత గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివమణి మూవీ నుంచి. మరి పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు కదా వివిధాలో. నెక్స్ట్ ఇంకా సూపర్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

రంజిత్ సుచిత్ర పాడిన సాంగ్ అయితే విన్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో, విశ్వ గారి లిరిక్స్లో, పోకిరి మూవీ నుంచి, పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే వింటున్నారు వివిధాలో. 4:39 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. విత్ యువర్ ఆర్జే ఆదిత్య. నెక్స్ట్ ఇంకా వచ్చేస్తున్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ దేశముద్రు. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

టిప్పు కైలాష్ ఖేర్ పడిన సాంగ్ అయితే విన్నారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెన్నెల గారి రచనలో, పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ అయితే విన్నారు వివిధతో. మరి ఇంకా చిరుతతో ఈ సాంగ్ అయితే విన్నారు మొత్తం వివిధ. ఈ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. సమయం 4:50 దాటి 26 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనల అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య, ఐ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తుంది.

ఉన్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఏ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారి తీస్తాయి? అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు, దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యూ కెన్ గో ఫర్ అ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మానుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోల్గా తయారయ్యే బలహీన పడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్ళు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెలుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియంను పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సితో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్ కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్, ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి. ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్
కాల్షియం

0: వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్ 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియంని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపొరోసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్కే చాలా మందికి ఆస్టియోపొరోసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీని కారణం ఏంటి అంటే మనము సన్కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా లేదన్నా ఏదన్నా ఆఫీస్లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు, ఇంకొక్కసారి అలా బాడీ శరీరం దానికి అలవాటయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు కారులోని, అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కారులో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందండి? సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చుంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు, ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టంలో తప్పు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం నాచురల్ సెట్టింగ్లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిపుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Vanilla program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కాకినాడ జిల్లాలో భారీ వర్షాలపై కలెక్టర్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించాలని సూచించారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర 2047 అంశంపై ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ఫైర్ సైడ్ చాట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. తిరుపతిలో వివో మొబైల్స్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిందిగా

చెరువులకు నీళ్లు మళ్లిస్తున్నారు. విజయవాడ ప్రసాదంపాడు వద్ద చెన్నై కోలకతా జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట కమిషన్ చైర్పర్సన్ ఏవీఎస్ఎస్ఎన్ రాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. వరద పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు స్థానికంగా ఉంటూ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులతో కలెక్టర్ అభిషక్తి కిషోర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కొండచెరీలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఏజెన్సీ ప్రాంతాలు, వాగులు వంకలు పొంగి పొల్లుతున్న దిగువ ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ జిల్లాకు చేరుకున్నట్లు కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మోనటైజేషన్ కార్పొరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చెందిన మిగులు భూముల ఈవేలం అక్టోబర్ నెల 12-16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు నేషనల్ ల్యాండ్ మోనటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 5 o'clock 33 మినిట్స్ 50 సెకండ్స్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైం ఏంటో మీద తెలుసు కదా, మనందరం వచ్చేసాం గీత్ గాథా చల్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే హిందీ సాంగ్స్తో రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి బ్యాక్ టు బ్యాక్ మీకోసం వచ్చేసిన సూపర్ సాంగ్స్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి MBA మార్కెటింగ్ లేదా PG డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, PG డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.

0: మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.orgలో తెలుసుకోగలరు.
1: ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఒక ప్రకటన. కోస్తాంధ్ర మరియు యానాంలో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి

నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర మరియు యానాంలో కొన్ని చోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన తుఫాన్ సంభవించే అవకాశం ఉంది. కోస్తాంధ్ర మరియు యానాంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రాలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ ప్రకటన విన్నారు.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని కృష్ణా గోదావరి డెల్టాలలోని రిజర్వాయర్లతో పాటు అన్ని నీటి వనరుల్ని కూడా నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప ఆధ్వర్యంలో ఏడాది క్రీడా క్యాలెండర్ను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ టెక్నాలజీ సంస్థ మాస్టర్ కార్డ్ ఇంక్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ లహరితో మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ఒక జీసీసీ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ హాస్టళ్లు గురుకులాల్లో చదువుకునే విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలని రాష్ట జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృత పర్యటన చేశారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. రహదారుల పునరుద్దరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒంగోలులో ఈరోజు ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో రైతులు శాస్త్రవేత్తలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. జిల్లాలో 58% వర్షపాత లోటు నమోదైన తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాహ్ స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు జిల్లా ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. పీఎం సూర్యగారి పథకం కింద లబ్దిదారులకు సౌర ప్యానెల్ ఇన్స్టాలేషన్లను 15 అక్టోబర్లోగా పూర్తి చేయాలని మరియు సబ్స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి విద్యుత్ శాఖ అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో అర్నబ్ తుఫాను

నేపథ్యంలో మన్యం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు అధికారులు పాచిపెంట మండల వ్యాప్తంగా ఉన్న 29 గ్రామ పంచాయతీలలో ప్రజలు, వాహనదారులు వాగులు దాటకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ మధ్యాహ్నం వరకు అందిన సమాచారం మేరకు పోలవరం జిల్లాలో భారీ వర్షాల ప్రభావంతో

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 6:00 దాటి 3:20 కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ టైం ఏంటో మీద తెలుసు కదా? ఎస్, మనందరూ అనుకున్నట్టే మనం ఎంటర్ అయిపోయాం కృష్ణా తీరంలోకి. బయట క్లైమేట్ చాలా బాగుంది కదా, చాలా చల్లగా వర్షం పడుతూ ఉంటే సూపర్. మరి అటువంటి క్లైమేట్లో మీకోసం ఓ లెజెండరీ ఫిల్మ్ పర్సనాలిటీతో మీ ముందుకు వచ్చేసాను. ఆయన ఎవరు అంటే, కథ, స్క్రీన్ ప్లే మరియు మాటల రచయితగా అనేక విజయవంతమైన చిత్రాలకు రచనలు చేశారు. పిల్లల పాత్ర బొడుగు సృష్టికర్త ఈయన. 14 ఏళ్లకే తన తొలి కథ అమ్మ మాట వినకపోతే రచించారు. సమకాలీన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ కథా రచయితల్లో ఒకరు. బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు సినీ ప్రేక్షకులందరినీ తన మాటలతో పరవశింపజేసిన మాటల మాంత్రికుడు. మనిషి నాక కసంతా కళాపోషణ ఉండాలయ్యా, ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గుడ్డికి తేడా ఏముంటుంది, ఈ డైలాగు తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే ఇంత డైలాగు ప్రేక్షకుల గుండెలో చొప్పించిన రచయిత ఈయన. తెలుగు ప్రేక్షకుల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిన ఈయన గురించి ఈరోజు కృష్ణా తీరంలో చెప్పేస్తాను. మరి ఇప్పటికే ఈయన ఎవరైనా ఐడెంటిఫై చేస్తుంటే ఆయన పేరేంటో నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. ఈయనతో పాటు ఈయన స్నేహితుడు ఇద్దరు కలిసి ఉంటారు. ఆయన పేరు చెప్తే ఈయన పేరు ఊరికి నేను చెప్పేస్తారు, అందుకనే కొద్దిగా మీరు కాస్త ఆలోచిస్తారని ఆయన పేరు నేను చెప్పట్లేదు. ఓకే, ఈయన పేరు కనుక గెస్ చేస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. మరి మీకోసం వచ్చేస్తుంది ఈయన మూవీస్లోంచి బ్యూటిఫుల్ ట్రాక్స్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్ష ప్రభావిత జిల్లాలలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని కోరారు. రహదారులు దెబ్బతిన్న చోట రవాణా సదుపాయాన్ని వెంటనే పునరుద్దరించాలని సూచించారు. వర్షానికి కొండచర్యలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. చెరువులు నింపడంపైనా దృష్టి పెట్టడంతో పాటు విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి రంగం వరకు రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ET2047 ది న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అంశంపై ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: we are looking at a more inclusive growth where we believe that mere money is not the solution. It's about ideas and exposure. So where we see industry playing an important role is to provide that exposure for people who are below the poverty. So we've seen, of course, companies adopt schools. That's my other hat, call it Bharat portfolio, human resource development. We've seen now people are coming forward adopting schools. Apart from infrastructure development, they're offering their help in curriculum improvement. Collaboration at that level is really transforming the rural part of Andhra Pradesh, and that's the P4 model.
0: తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరులకు అక్టోబర్ 3-4 తేదీల్లో పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఈ పునశ్చరణ తరగతులను అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్దరణకు దాదాపు 26.95 కోట్ల, శాశ్వత ప్రాతిపదికన పునరుద్దరణకు 224.73 కోట్ల అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం స్వనిధి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధిగా పేర్కొనే ఈ పథకం వల్ల పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని పునరుద్దరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చిన్న రుణాల పథకంగా ఇది గుర్తింపు పొందింది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా రుణాలు అందిస్తారు. అదేవిధంగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. రుణాలు సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించే వారికి సంవత్సరానికి 7% చొప్పున వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లేదా పరిసర ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి కరుణ్ కుమార్ తెలిపారు. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావంతో ఈ రోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేస్తూ,
2: వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పార్వతీపురం మండలం జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటికి కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది.
0: రాష్ట్రంలో ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా, కృష్ణా గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని వరద నీటితో నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అమరావతి నుంచి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మున్నేరుకు వచ్చే ఇన్ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులను పనిచేయించాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ వర్షానికి అనుగుణంగా పురుషోత్తమపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే వంశధార, నాగావళి, బహుద, మహేంద్రతనయ నదులు ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని నిమ్మల రామానాయుడు కోరారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ

0: రాష్టంలో గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టల్స్, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని, తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారుల పునరుద్దరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో డేటా సెంటర్ ఎకో సిస్టమ్ సర్వేగంగా అభివృద్ది చెందుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్కో సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్తో న్యూఢిల్లీలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డేటా సెంటర్ల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్రంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ యూసీఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వరద ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరంలో మీరడ ఫ్రెండ్ జానీతో. నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో అని ఆయన గురించి కొన్ని మాటలు చెప్పి ఎవరు గెస్ట్ చేయండి అన్నాను. కొంతమంది మాత్రమే గెస్ట్ చేశారు. ఓకే, సూర్యకుమారి పాలకులను, ఆ తర్వాత మునగాల హరిప్రసాద్ రామకృష్ణపురం ఏలూరు నుంచి, మంగళగిరి పద్మనాభం, తర్వాత పిర్రాజు ముంబై నుంచి, వీరు మాత్రమే ఎవరు అన్నది నాకు పంపించగలిగారు. ఓకే అండి, మరి మీరందరూ చెప్పినట్టే ఆయనే ముళ్ళపూడి వెంకటరమణ గారు. బాపులు రమణ, బాపు రమణలోని ఆ రమణ వీరే. 1931 జూన్ 20th రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో జన్మించారు. అసలు పేరు ముళ్ళపూడి వెంకట్రావు. వీరి కుటుంబం గోదావరి ఒడ్డున ఒక మెడలో ఉండేవారంట. రమణ గారి చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దాంతో తల్లి కుటుంబాన్ని మద్రాసుకు మార్చారు. ఎలిమెంటరీ మద్రాసు హైస్కూల్లో, రాజమండ్రి వీరేశలింగం హైస్కూల్లో ఎస్ఎల్సి ఆనర్స్, కేసరి హైస్కూల్లో చదివారు. విద్యార్థి దశలోనే లెక్కలు, డిబేట్లు, వ్యాసరచన పోటీ పడి ప్రతిభ కనపరిచారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. హాబీగా పద్యాలు అల్లేవారు, నాటకాలు వేసేవారు. మెడ్రాస్ పిఎస్ హైస్కూల్లో నుండే వెంకటరమణకు బాపు గారితో పరిచయం. ఆ స్నేహం జీవితాంతం కొనసాగింది. 1945లో బాలపత్రికలో రమణ గారితో కథ అమ్మ మాట వినకపోతే బాపు బొమ్మలతో అచ్చయింది. అప్పటికి ఆయన వయసు సరిగ్గా 14 సంవత్సరాలు. 1954లో ఆంధ్ర పత్రిక డైలీలో సబ్ ఎడిటర్గా చేరారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. అక్కడ పనిచేస్తుండగానే బుడుగు సృష్టించారు. ఇక 1968లో బాపు రమణ గారి జంట బంగారు పిచ్చుక చిత్రానికి ముళ్ళపూడి రచన అందించారు. తెలుగు సినీ ప్రేక్షకులందరినీ తన మాటలతో పరవశింపజేసిన మాటల మాంత్రికుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. మరి ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుంటూ ఆయన రచనలు, స్క్రీన్ ప్లే చేసిన చిత్రాల నుంచి మీరు మెచ్చే సూపర్ సాంగ్స్ నేను ప్లే చేస్తూ ఉంటాను.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తీరంలో మీరు ఫ్రెండ్ జానీతో. తెలుగు సాహిత్య రంగంలో రమణ అద్భుతమైన సమయస్ఫూర్తిని, సృజనాత్మకతను ప్రదర్శించి ప్రతిభావంతమైన చిన్న కథలను సునాయాసంగా రాయగలిగారు. రమణకు కథలు రాయడంలో ప్రావీణ్యం ఉండగా బాపు గారికి పెయింటింగ్, కార్టూన్లు గీయడంలో నైపుణ్యం ఉంది. ఈ విధంగా వీరిద్దరూ కలిసి పనిచేయడం ద్వారా తమ ప్రతిభను విస్తరించారు. దాని ఫలితంగా మనకి ఎన్నో మరుపురాని చిత్రాలు అందాయి. రుణానంద లహరి వంటి కథలు ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, ఉద్యోగ అభద్రత, స్తబ్దంగా ఉన్న సమాజంలో పోరాడుతూ జీవించే భారతీయుల జీవితాలను చిత్రీకరించారు. రమణ తన నిజ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకు భిన్నంగా వారి సమస్యలను హాస్యభరితంగా చూపించారు. కథారామాయణం కూడా రమణ గారి నిజ జీవితం నుండి ప్రేరేపణ పొందింది.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తెరువులో. రమణ గారు ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడు ఆయనకు నండూరి రామ్మోహన్ రావు గారు, సూరంపూడి సీతారామ వంటి తెలుగు సాహిత్యంలోని ఎందరో ప్రముఖ రచయితల పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో ఆయన పిల్లల కోసం గీసిన కార్టూన్లు వారపత్రిక విభాగంలో బుడుగు పేరుతో ప్రచురితమయ్యాయి. దానికి విలక్షణమైన కథాంశం కారణంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత రమణ అదే పత్రికలో సినిమా పేజీ విభాగంలో సినిమా సమీక్షలు రాయటం ప్రారంభించారు. ఆయన రాసిన వివరమైన సాంప్రదాయేతర నిష్పక్షపాతమైన సినిమా సమీక్షలు ఆదుర్తి సుబ్బారావు, డూండి వంటి సమకాలీన చిత్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించాయి. వారు రమణ గారిని సినిమాల్లోకి రావడానికి ప్రోత్సహించారు. 1962లో వచ్చిన రక్త సంబంధం చిత్రానికి కథా రచయితగా రమణకు మొదటి అవకాశం లభించింది. ఆ తర్వాత రచయితగా రమణకు తిరుగు లేకుండా పోయింది. వెలుగునీడలు, కన్నె మనసులు చిత్రాల్లో ఆయన చమత్కారమైన భావోద్వేగభరితమైన కథనం ఆ చిత్రాలను బ్లాక్ బస్టర్లుగా నిలిపాయి.

చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే.

పొక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే అరళ్ళు గిరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్న నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా, అవసరమైతే పని పడుతున్నా.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణ తీరంలో. రమణ గారు అతి కొద్ది టైంలోనే చిత్ర పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన రచయితగా మారారండి. తన చిన్ననాటి స్నేహితుడైన బాపుతో కలిసి 1967లో సాక్షి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కథాంశం మరియు దర్శకత్వానికి విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు పొందారు. బాపు యొక్క సూక్ష్మమైన కళాత్మకమైన శైలి, రమణ యొక్క వినూత్న హాస్య శైలిల పరిపూర్ణ సామరస్యంతో వారిద్దరి కలయిక సాగింది. రాధా కళ్యాణం, వంశవృక్షం, మిస్టర్ పెళ్ళాం, సుందరకాండి వంటి ఎన్నో ల్యాండ్మార్క్ చిత్రాలను తెలుగు ప్రేక్షకలోకానికి అందించారు. 1970

25లో వచ్చిన ముత్యాల ముగ్గు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనాత్మక చిత్రాల్లో ఒకటి. ఉత్తమ తెలుగు చలనచిత్రంలో సహా 2 జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాలో పాత్రలు నేటికీ సందర్భోచితంగా ఉన్నాయి. ఇది ఐకానిక్ విలన్ రావు గోపాలరావును ఆయన తొలి పాత్రలో పరిచయం చేస్తుంది. ఈ ద్వయం నుండి వచ్చిన మరో మైలురాయి సంపూర్ణ రామాయణం. ముళ్ళపూడి వెంకటరమణ గారు సాహిత్య సామాజిక ప్రయోజనాలను ఒకేసారి సాధించారు. జీవితంలోని కన్నీళ్లు, అసమర్థతలు, వేదల నుండి విజయం కోసం పోరాటం, రాజకీయ కుటుంబ జీవితం, ప్రేమల దాకా జీవిత చిత్రమంతా కనిపిస్తుంది. ఆ నవ్వులు హృదయంలో నుండి వచ్చినవి. 6 దశాబ్దాలుగా ముళ్ళపూడి హాస్యాన్ని అందించారు. లోకంలో ఉన్న నవ్వుల రకాలన్నీ ముళ్ళపూడి రచనలో ఉన్నాయి. ఖరీదైన జరిగికండువ, గుబురు మిసాల నవ్వులు, అందమైన రాధమ్మ సిగ్గుదొంతర నవ్వులు ఒకవైపు కనిపిస్తే, తన ఆకలి చేతకానితనం మీద తనపైనే జోకులు వేసుకుని నవ్వే అసమర్థపు నవ్వులు ఇంకోవైపు కనిపిస్తాయి. నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వగలడు, ఏడుపొచ్చినప్పుడు కూడా నవ్వినవాడే మగాడు, అసలు అదే నవ్వు అని నవ్వుకి కొత్త నిర్వచనం చెప్పినవారు ముళ్ళపూడి వెంకటరమణ గారు.

పట్టినట్టుకుని ఊరేగండి, నేలకు సొరగం దించిన సొరగా, నెత్తిన చేతులు నెత్తి నెట్టుకుని బాబు రాండి రా.

0: అందర్నీ రక్షించేస్తాం, అంధాలన్నీ రాసిచ్చేస్తాం, శృంగారంలో ముంచి తేల్చి బంగారంలో పాతే ఇస్తాం.
1: వీరే మీకు సమస్త, వీరికే మీ నమస్త. దుష్ట రక్షణం, శిక్షణం.

అసలుకు ఎసరే తట్టొచ్చండి, దీపాలెన్నో తాగొచ్చండి, పాపాలెన్నో చేయొచ్చండి, అప్పులు గొప్పగా చేయొచ్చండి, అసలుకు ఎసరే

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరంలో, మీరు ఫ్రెండ్ జానీతో. కొంతమంది గురించి చెప్పడానికి ఏమీ ఉండదు, కానీ కొంతమంది గురించి ఎంత చెప్పినా తరగదు. ముళ్ళపూడి వెంకటరమణ గురించి కూడా అంతే. ఆయన గురించి చెప్పే కొద్దీ మాటలు మరింతగా పుట్టుకొస్తాయి. రాసేందుకు అక్షరాలు చాలనంటాయి. తెలుగు సాహితీ చరిత్రలో అంత గొప్ప అధ్యాయం ఆయనది. కలం బలంతో కోట్లాది మందిని కట్టపడేసిన ఘనత ఆయనది. ఆధునిక తెలుగు సాహిత్యంలో అభ్యుదయానికి ఆద్యుడు ముళ్ళపూడి. హాస్య రచయితగా ముళ్ళపూడిది తిరగలేని ముద్ర. ఆయన కలం నుంచి జారవేరే ప్రతి అక్షరమూ హాస్యాన్ని ఒలికించిందే. రచయితగా ముళ్ళపూడి సంపాదించిన కీర్తిని ఏవో కొన్ని మాటలలో వర్ణించడం కష్టం. ఆయన జీవితంలోని ప్రతి మజిలీని, ప్రతి గెలుపును తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ చదవాల్సిందే. ఆయన ఆటోబయోగ్రఫీని కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి పేర్లతో ముళ్ళపూడి ప్రచురించారు. జర్నలిస్టుగా, కథకుడిగా, ఫిల్మ్ క్రిటిక్గా, కథా రచయితగా, డైలాగ్ రైటర్గా ఎన్నో విధములుగా కీర్తి గడించారు ముళ్ళపూడి వెంకటరమణ. 6 సార్లు నంది అవార్డు అందుకున్నారు. రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని పొందారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇంకా ఎన్నో పురస్కారాలు, సత్కారాలు ఆయన కీర్తికి తార్కాణాలుగా నిలిచాయి.

ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తెరువులో మీ రెడీ ఫ్రెండ్ జానీతో. ముళ్ళపూడి వెంకటరమణ గారి పేరు చెప్పగానే టక్కున బాపు పేరు వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే బాపు రమణల శరీరాల వేరు, ఆత్మ ఒక్కటే. ఇద్దరు కలిసే చదివారు, కలిసే తిరిగారు, కడవరకు కలిసే ప్రయాణించారు. ఈయన అక్షరానికి ఆయన చిత్రం తోడైతే తిరిగుండేది కాదు. సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, రాధా కళ్యాణం, గోరింత దీపం, ముత్యాల ముగ్గు, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, రాధాగోపాలం, సుందరకాండ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ వీరి కాంబినేషన్లోవే. సినిమాలకే కాదు, టెలివిజన్కి కూడా పనిచేశారు. స్కూల్ సబ్జెక్ట్స్ మీద వీడియోలు చేశారు. దూరదర్శన్లో చాలా పాపులర్ అయిన భాగవతం, శ్రీ వెంకటేశ్వర వైభవం లాంటి మైథాలజీ సీరియల్స్ తెరకెక్కించారు. వీరిద్దరూ కలిసి చేసిన ఆఖరి ప్రాజెక్ట్ శ్రీరామరాజ్యం. ఓ రచయితగా, చిత్ర నిర్మాతగా హాస్యం, వ్యంగ్యం, భావోద్వేగం సమపాళలో మేళవించగలిగిన అరుదైన ప్రతిభావంతుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. మరి కృష్ణా తీరంలో ఆయన గురించిన కొన్ని విశేషాలు ఇంతవరకు విన్నారు కదా. మరి ఆయన నిర్మించిన మూవీస్లోంచి కొన్ని పాటలు మీకోసం నేను ప్లే చేస్తాను.

0: ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.orgలో తెలుసుకోగలరు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఎన్నికల సంఘంలో విభేదాలున్నట్లు ఇటీవల కథనాలు రావడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని కోరుతూ విపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరచాలని రాష్ట్రంలో 287.214 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్న నేపథ్యంలో విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన నీటి లభ్యతపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించారు. జర్మనీకి చెందిన ప్రముఖ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థ ఎస్ఏపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లవనీష్ చనానాతో మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రేపు నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఫోను ద్వారా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. ప్రజలు తమ సమస్యలు ఫిర్యాదులకు 9281855 3 9481 4 4 4 1 8 7 నంబర్లలో సంప్రదించాలని తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పీఎం కేర్స్ స్పాన్సర్షిప్ పథకాల లబ్దిదారులతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్తుకు పీఎం కేర్స్ పథకం అండగా నిలుస్తుందని లబ్దిదారులు తెలిపారు. రేపు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు మరియు కౌమార బాల బాలికల అందరికీ ఉచితంగా ఆల్బెన్జోల్ మాత్రలను అందిస్తారని కలెక్టర్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరదలు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించాలనే దృష్టితో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బహుళ ప్రయోజన మల్టీపర్పస్ క్రీడా స్టేడియం నిర్మాణం కోసం 4.20 ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ఈరోజు ముగిసింది.

పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేయాలని వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రేపు సీఈసీ జ్ఞానేష్ కుమార్పై నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी।
1: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
2: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
0: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
0: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
2: शाम सुहानी हो,
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
0: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
2: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
0: सफर में
2: आपके साथ आकाशवाणी।
5: యా ఫ్రెండ్స్, స్టూడియోలో 9:05 కాస్తుంది, మరి కొద్ది క్షణంలో తెలుగులో వార్తలు రిలే వింటారు.
6: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8 ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026 అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవా సే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్ధతతో కూడిన తన ప్రస్థానంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ది, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వ.

అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020లో ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ద స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ 2026ను వీక్షించేందుకు దేశంలో భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెప్తూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందర్ అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందర్ అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా, సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రి శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రి
శాఖ తెలిపింది.

విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన సరళమైన మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం జర్నల్ 7 o'clock 30-50 minutes కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మనమందరం వచ్చేసాం మనసును మనసులోకి. మరి మీ మధ్య వచ్చే పాటలతో పాటు నేను అడిగే ఫిల్మ్ బేస్డ్ ఫన్నీ క్వశ్చన్స్కి అంతే కరెక్ట్గా ఆన్సర్లు పంపించేసే టైం. మరి ఈనాటి మనసును మనసుని స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసున్ మనసులో, మీరేడు ఫ్రెండ్ జానితో. యా ఫ్రెండ్స్, మరి మనసున్ మనసులో ఒక సూపర్ సాంగ్ విన్నారు కదా, అట్లానే సూపర్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాను. మరి నేను వినిపించబోయే పాట ఏ సినిమాలోదో అవసరం లేదు, కానీ ఆ సినిమా దర్శకుడు డైరెక్టర్ పేరు గనక తెలిస్తే నాకు వెంటనే ఎస్ఎంఎస్ పంపించేయండి. మరొకసారి చెప్పేస్తున్నాను, ఇప్పుడు నేను మీకోసం ప్లే చేస్తున్న ఒక సూపర్ సాంగ్, సినిమా దర్శకుడు మూవీ డైరెక్టర్ ఆయన పేరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరున్నారు మనసును మనసాయిలో. మీరేడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేశారో చూసేద్దాం. కనకారావుపేడ నుంచి, ఆ తర్వాత సాంబశివరావు వేటపాలెం నుంచి, అండ్ షేక్ గుల్జర్ కూడా, తర్వాత పెడన జోగానందరావు కాలు నుంచి అప్పలరాజు, నార్కట్పల్లి నుండి పున్న వెంకటేశం అండ్ హేమలత, ఆ తర్వాత డి బాలాజీ ఫ్రమ్ మోనస్తరపురం హైదరాబాద్, వాళ్ళతో పాటు వేణుమ్మ బాలయ్య బాబు, ఆ తర్వాత రేవన్నపల్లి విలేజ్ బోధన పోషపాలన మండలం నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మహమ్మద్ ఇనాయతుల భవానీపేట గ్రామం కామారెడ్డి, ఆ తర్వాత సివి శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్, ఆ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మయ్య కర్నూలు. ఓకే, తర్వాత రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు మంగళగిరి నుండి,

అనంతపురం నుంచి అనురాధ, కానూరు నుంచి తాతారావు, ఆ నెక్స్ట్ వచ్చేసి మూసపేట నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ, సక్కుబాయ్. ఆ తర్వాత పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, మోరిపాలెం నుండి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ సాంగ్ నేను మీకోసం ప్లే చేసేస్తాను. ఈ పాట పాడిన సింగర్స్ వారి పేర్లు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి. ఇప్పుడు నేను వినిపించబోయే పాట పాడిన గాయని గాయకుల పేర్లు తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ నాకు వాట్సాప్ చేసేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో, మీరేడు ఫ్రెండ్ జానీతో. ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తారో చూసేద్దాం. ఓకే, చాలా వచ్చేస్తున్నాయండి. అంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ, ఒగ్గ శివయ్య, ముంత పెద్దన్న, తర్వాత ముసపేట నుండి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, తర్వాత కనకారావు పెడ నుంచి. కర్నూలు నుంచి బ్రహ్మయ్య, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వినయ్ శ్రీదేవి శైలజ జానీ మధు కిషోర్ కడప నుంచి. ఓకే, తర్వాత నూతి సత్యానంద్ హయత్నగర్ నుంచి, వరలక్ష్మి వీరమ్మ గుండెసివీడు. ఓకే, తర్వాత పెడన్ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఉద్దండరాయని పాలెం నుండి బత్తుల వెంకట్రావు, జానకీరామ్ కళ్యాణ్రామ్ అనిత. ఆ నెక్స్ట్ వచ్చేసి రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ ఏలూరు నుంచి, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల. నాగార్జున లక్ష్మి విద్యంపేట అనంతపూర్ జిల్లా నుంచి, తర్వాత పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి. ఆ నెక్స్ట్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా రేవణపల్లి విలేజ్ నుంచి బాలయ్య బాబు, డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం, నర్కట్పల్లి నుండి పున్నా వెంకటేశం అండ్ హేమలత, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్, మొహమ్మద్ ఇనాయతుల భావనపేట గ్రామం కామారెడ్డి, దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు మంగళగిరి నుండి, వేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, తర్వాత జాన్సన్ విజయవాడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, కానూరు నుంచి తాతారావు, ఆ తర్వాత నారాయణపేట జిల్లా ఊట్నూరు నుండి డి అరుణ మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి. ఆ నెక్స్ట్ వచ్చేసి కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోష్ణవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి. ఆ తర్వాత ఓకే, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, మరి మనసు మనసులో ఇంకొక సూపర్ డూపర్ సాంగ్ వినిపించేస్తాను, ఆ పాట వినండి. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ ఏంటో తెలిస్తే ఆయన పేరు, ఆ క్యారెక్టర్ పేరు మీరు నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.

వాతావరణ ప్రకటన. కోస్తాంధ్ర మరియు యానాంలో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర మరియు యానాంలో కొన్ని చోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సంభవించే అవకాశం ఉంది. కోస్తాంధ్ర మరియు యానాంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్ట వేగం 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రాయలసీమలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 1-2 ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్రలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ ప్రకటన విన్నారు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో, మీరు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేస్తారో చూసేద్దాం. ఓకే, కనకారావు కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారండి. తర్వాత దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఐల్ బాల్ ఓకే బాలయ్య బాబు రేవనపల్లి విలేజ్ యాదాద్రి భువనగిరి జిల్లా. జాన్సన్ విజయవాడ నుంచి. ఆ తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుంచి. నార్కట్పల్లి మండలం నిమ్మోని నుండి పున్న వెంకటేశం హేమలత. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నుండి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల. ఉదయనారాయణపాలెం నుండి బత్తుల వెంకట్రావు, జానకిరామ్, కళ్యాణరామ్, అనిత, వీరంతా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ. పెడన్ జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. ఆ తర్వాత కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోష్ణవి, మోహిత్రావు బెంగళూరు నుంచి. ఉమ్మేడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. ఆ తర్వాత దామర్ల చినమస్తానరావు, దామర్ల పద్మస్థానరావు, శ్రీనివాసరావు అవతపురపు మంగళగిరి నుండి. ఆ తర్వాత హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రామానగర్ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తారు. ఓకే, మహమ్మద్ ఇనాయతుల భవానీపేట కామారెడ్డి గ్రామం నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తారు. ఫ్రెండ్స్ ఒక నిమిషం ఇప్పుడు ఇంకేదో మెసేజ్ హడావుడిగా వచ్చేస్తుంది, అది కూడా చదివేస్తాను. కానూరు నుంచి తాతారావు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకోసం ఇంకొక సూపర్ డూపర్ సాంగ్ నేను ప్లే చేస్తాను. ఓకే, ఈ పాట కథ రచయిత. మీరు వింటున్న ఈ పాట చిత్రం సినిమా కథా రచయిత పేరు కనుక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.

ఓకే ఫ్రెండ్స్, నేను ఒక చిన్న క్లూ కూడా ఇస్తాను. ఈ మూవీ వచ్చేసి శ్రీరామరాజ్యం. ఈ చిత్ర కథ రచయిత పేర్లు కనుక తెలిస్తే వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరేడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేశారో చూసేద్దాం. ఓకే, పెడన్ జోగనందరావు కాలు నుంచి అప్పలరాజు, తర్వాత నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిది వెంకటేష్ శ్యామల, తర్వాత మోరిపల్లె నుండి పంతాడు శ్రీనివాసరావు అండ్ గంగాభవాని, రమణ ఓకే బ్రహ్మయ్య కర్నూలు నుంచి, జాన్సన్ విజయవాడ నుంచి, తర్వాత డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం నుంచి, వేణమ్మ రేవణపల్లి భువనగిరి జిల్లా నుంచి, తర్వాత ఓకే నేహాన్ నూకలంపాడు నుంచి ఆయన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి, తర్వాత వీక్లీ బజార్ నుండి మనోహరి యశోద జానకిరాజు, నాగార్జున లక్ష్మి విద్యంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, కె శ్రీనివాసరావు మంగళగిరి నుండి, ఆ తర్వాత కనకరావు పేడన్ నుంచి అనంతపురం నుంచి, అనురాధ మహమ్మద్ ఇనాయతుల భావనపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, ఓకే వీరమ్మ వీరలక్ష్మి ఆచర్ల కొంప విలేజ్ నుంచి, ఆ తర్వాత సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, అంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ ఒగ్గ శివ ముంత పెద్దన, కానూరు నుంచి తాతారావు, ఆ తర్వాత కవిత జ్యోష్ణవి మోహిత్రావు బెంగళూరు నుంచి, కొనకండ్ల రమణారావు, దీపిక హైదరాబాద్, ఆ తర్వాత ఓకే వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు ఫ్రెండ్స్. మరి స్టూడియో టైం కూడా 9:53 అయిపోయింది. ఒకవేళ నేను ఇంకొక

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. పార్ట్నర్షిప్ సమిట్ 2026 సన్నాహకంగా రాష్టంలోని విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో రీజనల్ కాన్ఫరెన్స్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలో కన్వెన్షన్ సెంటర్ను గోదావరి పుష్కరాల కన్నా ముందే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రాష్టంలో 61.80 లక్షల మంది పింఛనుదారులకు అక్టోబర్ 1న పింఛన్లు అందజేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్న నేపథ్యంలో పింఛనుదారులకు ఎలాంటి అవస్థలు కలగకుండా ప్రభుత్వం ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి రాష్ట మంత్రి కందుల దుర్గేష్ పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పంట కాలువ నుండి నీరు రావడంతో కోట సత్తెమ్మ గుడి సమీపంలో నీరు నిలిచిందన్న సమాచారంతో వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని మంత్రి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తుకు భరోసా అని, ప్రతి ఒక్క రైతు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లాలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం నుండి ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా నీట మునిగిన పంట రైతులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు, 2000 దాటిన వ్యాపార లావాదేవీలపై 0.4% ఛార్జీ విధింపును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, దేశవ్యాప్తంగా వ్యాపార సంఘాలు అక్టోబర్ 2న యూపీఐ రహిత దినం పాటించాలని పిలుపునిచ్చాయి. తిరుమలలో ఈరోజు సాయంత్రం శ్రీవారి భాగ్ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరునాడు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 8 o'clock, 32 మినిట్స్ 40 సెకండ్స్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్ మరి మనందరం వెళ్ళిపోతున్నాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్ రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: సఖి చిత్రానికి శ్రీనివాస్ సాధన సర్గం పాడిన పాట ఉంటారు. సాహిత్యం వేటరీ

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వార్తల వివరాలు.

0: సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వార్ధనగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవాయాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు. అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వసంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు, అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్దేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా యుఎన్ఎస్సీ సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న, ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు, సమూహాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99.2% భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రారంభించిందని కృష్ణన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బస్సులో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటన జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానత్పూర్ గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం

0: పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. దాదాపు 3,500 సీసీటీవీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, డ్రోన్స్ ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: Under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Odisha, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to occur at south interior Odisha and south Chhattisgarh today.
0: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజిత పతకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం వరించింది. దీంతో భారత పతకాల సంఖ్య 17కు చేరుకుంది. ఇందులో 1 స్వర్ణ పతకం, 7 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 400 మీటర్ల మిక్స్డ్ రిలే విభాగంలో భారత్కు ఈ రజత పతకం దక్కింది. మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3.14 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన సీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు. ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం నెగ్గిన సీమాను చూసి భారత్ గర్విస్తోందని ఆయన అన్నారు. భారత నౌకాదళం, ఫ్రెంచ్ నౌకాదళం మధ్య జరుగుతున్న 24వ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం వరుణలో పాల్గొనేందుకు ఐఎన్ఎస్ త్రిశూల్ ఫ్రాన్స్లోని టౌలాన్కు చేరుకుంది. ఈ విన్యాసంలో భాగంగా నౌకాశ్రయంలో సముద్రంలో క్రాస్డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యక్రమాలతో సహా వృత్తిపరమైన కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఇరు నౌకాదళాలకు అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి అవకాశాలు అందిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,828 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 1,248 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 383 పాయింట్లు కోల్పోయి 23,063 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105.23 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,252 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూట్ డ్యూట్ ఫిల్మ్ డ్యూట్స్లో. మీరు ఫ్రెండ్ జానీతో మీరు వినబోతున్న పాట చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి హరిచరణ్ సముద్రాల పాడిన పాట వింటారు.

0: కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు.
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: ఐ మనోహరుడు చిత్రానికి సిద్ శ్రీరామ్, ఇషాద్ కురాథరే పాడిన పాట, సాహిత్యం ఏఆర్ రెహమాన్.

యా ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈనాటి డ్యూ డ్యూట్ ఫిల్మ్ సాంగ్స్కి సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 9 గంటలు దాటి 20 సెకండ్లు కూడా అయిపోయింది. మరి మనందరం రెడీ పోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. మీరు మెచ్చే మధుర స్వరాలతో నేనైతే రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక సూపర్ సాంగ్తో. ప్రేమకి బాధ్యతకి ఒక మధురమైన భావానికి రూపవిస్తే అది లాలిపాట అవుతుంది. కళ్ల ముందు కదిలాడే చిన్నారి నవ్వులు వెనక మదిని తాకే మమతానురాగాల గీతం. కనిపించని గదిలో తలుపుల సిరిమినల కురిపించే మనసును హత్తుకునే ఓ మధురమైన జ్ఞాపకం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచే వేళ పెదవులపై నవ్వులో కంటిలో కన్నీటిలో నిలిచే అద్భుతం. వేటూరి కలం నుండి జాలువారిన పదాలకు ఇళయరాజా బాణాలు అద్భుతం అమోఘం.

0: ఉందే.
1: ఒంటి గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
3: కళ ఎవరి సొత్తు కాదు, అది సమాజంలో అందరికీ చెందాలి. పరిమళం ఏ ఒక్కరికో పరిమితం కాకూడదు, అది గాలిలో అందరికీ అందాలి. అలాంటి ఒక అద్భుతమైన భావనను సంగీత సామాజిక సందేశాన్ని అందించిన అద్భుత సాహిత్యం ఇది. ప్రకృతి తన సౌందర్యాన్ని ఎవరి కోసమో దాచుకోదు. వెన్నెల కేవలం కొందరి కోసమే వెలిగే దీపం కాదు, అడవిని సైతం అది వెలుగుతో నింపుతుంది. నిజమైన కళ సమానత్వం, మానవత్వం, ఎల్లలేని గాలి లాంటిది. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్పి బాలుగళ నుండి ఇళయరాజా స్వరకర్పణలో ఈ మధుర స్వరం.

0: ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం. మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రేమంటే గుండెల్లో గుబులు, కళ్ళల్లో వెన్నెల, పెదవులపై చిరునవ్వు. ఈ భావాలన్నింటినీ ఒక అందమైన పూలమాలలా అల్లుతూ, ప్రేమంటే కేవలం ఒక అనుభూతి కాదు, అది కాలం జరిగిన ఒక మధురమైన జ్ఞాపకం, మనసైన వారి పిలుపులో మునిగిపోయే ఓ అద్భుతమైన భావానికి రూపమిస్తే ఎలా ఉంటుందో తెలిపే అపురూపమైన గీతం మీరు వినబోతున్నారు. ఆచార్య ఆత్రేయ కాలం నుండి జాలబడిన పదాలతో మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన సుమధురమైన గీతం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ ఎఫ్ఎం
0: 101.3.
2: ప్రేమ అనేది కాలంతో పాటు మారేది కాదు. ఆకాశం ఎంత పురాతనమైనదో ఈ భూమిపై అనురాగం కూడా అంతే శాశ్వతమైనది. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ భావానికి అక్షర రూపం. ప్రకృతిని ప్రేమిస్తూ ప్రాణాన్ని ప్రేమించే ప్రతి మనిషి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుతమైన సృష్టి. ఆచార్య ఆత్రేయ భావయుక్తమైన సాహిత్యానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం, ఎస్ జానకి గళం నుండి ఈ సూపర్ డూపర్ సాంగ్.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర సురాలో, మీ రెడీ ఫ్రెండ్ జానీతో. జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎదురుగాలి వీచవచ్చు, వరదపోటు కమ్మేయచ్చు, అడుగు ముందుకు పడిపోయినా మునక తప్పదని తెలిసిన ఆశతో సాగిపోయే మానవ ప్రయత్నమే జీవితం. అటువంటి అద్భుతమైన భావోద్వేగాన్ని, ఆశ నిరాశల ఆరాటాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అందుకే సంగీతం దానికి ప్రాణం పోస్తుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కళ నుండి జాలువడిన అద్భుతమైన భావాలు, సత్యం గారి మనసును హత్తుకునే సంగీతం. ఇక గానగంధర్వుడు డాక్టర్ కేజేఎస్ దాస్ నుండి గళం నుండి జాలువడిన ఈ మధుర స్వరం మీకోసం.

మనసులోని భావాలను మాటల్లోకి మార్చి, ఆ మాటనే ఓ మంత్రంలో మార్చేగల శక్తి సంగీతానికి, సాహిత్యానికి మాత్రమే ఉంది. మదిని కరిగించే మధురమైన గీతం, మనసును హత్తుకునే అద్భుతమైన భావం, మాటలకు అందనే మమతల ప్రవాహం ఇది. సంగీత ప్రపంచంలో ఒక చిరస్థాయి జ్ఞాపకం అనే చెప్పాలి. ప్రేమకి భాష అవసరం లేదంటారు, కానీ ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి మాటల కంటే అందమైన మార్గం మరొకటి లేదు. రెండు మనసులు కలిస్తే మౌనం కూడా పాటవుతుంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కనుల నిండుగా అందం, కలల విందుగా అనుబంధం, మనసును హత్తుకునే మధురమైన భావాలతో ఎప్పటికీ మనసులో నిలిచిపోయే అనురాగం. ఎదురు చూపులు వెచ్చదనాన్ని, మనసులోని తీయని అలకలను, వయసులోని ముద్దు ముద్దు ముచ్చట్లను ఎంతో సుందరంగా వర్ణించిన వేటూరి పదాలకు స్వరాల చక్రవర్తి సంగీతం ఈ మధురమైన పాట.

ప్రేమకి వయసుతో పని లేదు, మనసుంటే చాలు. అలా మనల్ని హత్తుకునే ఎప్పటికీ తిరగని మధుర భావాలను పంచే పరిమళం. మనసంతా వెచ్చని భావాలు నిండి ప్రాణానికి ప్రాణమైన మధుర జ్ఞాపకాలు కదిలే వేళ ఇది. కాలం ఏదైనా మనసు కోరుకునేది మాత్రం ఓ మల్లెపువ్వు లాంటి నిర్మలమైన ప్రేమ. అలాంటి అపురూపమైన భావాలను అల్లరితో కూడిన అనురాగాన్ని మనకందిస్తుంది ఈ మధుర గీతం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

సంగీతం మనసులోని అలజడిని శాంతింపచేస్తుంది, భావాలకి ప్రాణం పోస్తుంది. మనసు కరిగించే రాగాల సాగరంలో మధురమైన జ్ఞాపకాలను తట్టిలేపే అద్భుతమైన గీతం ఇది. స్వరాల వీణపై అనురాగాల తీగల మీటగా వెలకట్టలేని భావాలతో సాగే ఆణిముత్యం. సంగీతం మనిషిని మరవలేని లోకాలకు తీసుకెళ్తుంది. మనసులోని భావాలకు మధురమైన జ్ఞాపకాలను అక్షర రూపంలో కాకుండా స్వరాల రూపంలో పలికిస్తే ఎలా ఉంటుందో ఈ పాట వింటే తెలిసిపోతుంది.

తెలుగు సినిమా పాటల అక్షరజాలలో కొన్ని పాటలు కేవలం వినపడవు, మన కళ్ళ ముందే ఒక దృశ్యకావ్యాన్ని ఆవిష్కరిస్తాయి. సంగీతం అనగానే మనసు తలుపులు తట్టి లేపే అద్భుతమైన రాగాలు కొన్ని ఉంటాయి. సాహిత్యానికి సంగీతానికి మధ్య ఉన్న మధురమైన అనుబంధాన్ని అక్షర రూపం నుండి స్వర రూపంలో పరకాయ ప్రవేశం చేస్తే ఎలా ఉంటుందో తెలిపే ఒక సుందర కావ్యం ఈ పాట.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం అంటే పోదాం వినిపించిన రాగాలే వినేసేయటానికి. వినిపించిన రాగాల్లో మీకోసం వచ్చేస్తుంది అభిమానం చిత్రానికి ఘంటసాల జిక్కి పాడిన పాట, సాహిత్యం సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: భట్టి విక్రమార్క చిత్రానికి, అనిశెట్టి సాహిత్యానికి ఘంటసాల పాడిన పాట.

మహాకవి కాళిదాసు చిత్రానికి ఘంటసాల పాడిన పాట.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: బావా మరదళ్ళు చిత్రానికి ఘంటసాల పాడిన పాట, ఆర్ద్ర సాహిత్యానికి సంగీతం పెండ్యాల.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: నమ్మిన బంటు చిత్రానికి ఘంటసాల పీసుల పాడిన పాట కొసరాజు సాహిత్యం.

0: ఎఫ్ఎం 101.3.
1: వాతావరణ ప్రకటన. కోస్తాంధ్ర మరియు యానాంల అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయి. కోస్తాంధ్ర మరియు యానాంలో కొన్ని చోట్ల భారీ నుండి అత్యంత భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉంది. కోస్తాంధ్ర మరియు యానాంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీస్తాయి. రాయలసీమలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 1 లేదా 2 ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోత ఆంధ్రాలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ప్రకటన విన్నారు. పెళ్లి నాటి ప్రమాణాలు చిత్రానికి ఘంటసాల పిస్తల పని పాట, సాహిత్యం పింగళి.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. రుణానుబంధం చిత్రానికి ఘంటసాల, పి సుశీల, పివి శ్రీనివాస్ పాడిన పాట ఉంటారు. సాహిత్యం సముద్రాల జూనియర్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
3: శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం చిత్రానికి ఘంటసాల పిసుశిలపండి పాట, ఆత్రేయ సాహిత్యానికి సంగీతం పెండియాల.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 11 గంటలకు వస్తుంది. ఇంతటితో ఈనాటి వినిపించిన రాగరికి సన్నింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ తల్లా శామ్యూల్ బృందం వారిచే పల్నాటి యుద్ధం బుర్రకథ వింటారు.

ఇట్లుండగా కొన్నాళ్లకు కనుమరాజు కన్నుమూశాడు. ఆయన పెద్ద కుమారుడైన నలగామరాజుకు పట్టము కట్టి నలగామరాజు చిన్నవాడొకడి చేత మంత్రి బ్రహ్మనాయుడి ఆ రాజ్య పరిపాలన చేస్తున్నాడట. ఎక్కువ

0: ఈమెది చిట్టరామాల పాడని పల్నాడు దగ్గర పల్లెటూరు. రామిరెడ్డి అనే రైతు ఒక రోజున పొలానికి వెళ్ళు వస్తుండగా పుట్ట ప్రక్కన
1: దొరికింది.
0: అందుకనే ఈ నామకమ్మ అనే పేరు పెట్టేసి అల్లారు ముద్దుగా ఆమెను పెంచుతున్నాడు. అన్ని విద్యలు కూడా నేర్పించాడట. చెన్న

గటికిరాలు నాగమ్మ మంత్రి అయినప్పటి నుండి భ్రమనాయనికి నాగమ్మకు కలతలు చెలరేగి అరాచకాలు జరగడం, వర్గ భేదాలుగా ఉండటం భ్రమనాయనికి ప్రాణకంటకం అనిపించి అన్నదమ్ములను బాలరాజులను చేరబిలిచి ఏమంటున్నారంటే

0: ఆనాటి నుండి బాలరాజుడు బ్రహ్మనాయుడు మాచరసేమను పరిపాలిస్తున్నారు.
1: అవునండి.
0: నాగమ్మ నలగామరాజులు
1: ఓహో
0: దురదాన సేమను ఏలుతున్నారు.
1: అవునండి.
0: బ్రహ్మనాయుని పరిపాలనలో
1: ఓహో
0: మాచరసేమ ఎలా ఉంది?
1: ఎలా ఉందయ్యా?

0: ఈ విధంగా
1: ఓహో
0: సామధాన భేద దండోపాయముల చేత నలగామ నరసింహరాజులను లంగదీసి బాలరాజులకు జాబు రాసి పంపింది. ఏడు సంక్రాంతికి కోడేరు గుట్టల వద్ద కోడి పండలకు రావాల్సిందని జాబు రాసి పంపగా జాబును చూసిన బ్రహ్మనాయుడు ఏమంటున్నాడంటే,
1: ఏమంటున్నాడయ్యా,

0: అన్ని వేసిన పల్లెగాళ్ళులో అందమైన పండుగంటే పాటల కష్టలు తీసరి బాణల మీద సాగరి నూనెల మెరుగులు పెట్టిరి కదక్కలు చెల్లెల చెల్లెల కట్టారా జట్టులు వేసుకున్నారా
1: అటు గురజాల నుండి నాగమ పక్షం వారు ఎలా వస్తున్నారయ్యా
2: వస్తున్నారయ్యా
1: పేరుగన్న

0: ఈ విధంగా ఇరుపక్షముల వారు కోడేరు గుట్టల వద్ద అలరాజు మధ్య వక్రిత్తమున ఓడి పంద్యాలకు దిగారు.
1: అవునండి.
0: నాగమ పక్షాన మువ్వుల భీమన్న, బ్రహ్మనాయుని పక్షాన బాలగోపన్న, కోళ్లను బట్టే పందెగాళ్లుగా నిర్ణయించారు. ఆ ఇద్దరు పందెగాళ్ళు ఎలా ఉన్నారయ్యా? లెక్కతాడు.

0: పారిపుంజు. పారిపోవటం చూచినటువంటి నాగమ్మ వెంట వచ్చిన శుద్ధుల వాడు, మా చర్ల రాజులకు మేధాలు లేవా, మా చర్ల కోలకు రాసాలు లేవా, ఎగతాడు చేస్తా. ఈ మాటలు విన్నటువంటి మాచర్య రాజు
1: ఎలా ఉన్నారు?
0: బగ్గు బగ్గు

0: గురజాల కోడి పారిపోవటం చూసి
1: ఓహో
0: గురజాల కోళ్లకు రోషాలు లేవు, గురజాల రాజులకు మేషాలు లేవని శుద్ధులు వాడి ఎగతాళి చేసినాడు.
1: అవునవును.
0: ఆ మాటలు విన్నటువంటి కామరాజు
2: ఏమన్నాడు?
1: ఏమంటున్నాడు
0: కామరాజు?

0: ఆ వికృతాకారాన్ని చూడలేక అందరూ తలలు దించారు.
1: అవునండి,
0: ఇదే సమయం అని నాగమ్మ మువ్వల భీమన్నకు సైగ
1: చేసింది.
0: పడిపోయిన పెట్టమారిని బ్రహ్మయ్య పుంజు పైకి ఉసికొలపడి ఆ పుంజు బ్రహ్మయ్య పుంజుని నాట బట్టి

0: మిత్రాలు, మాయా, చాత, బంధుమిత్రులందరూ కూడా కుటుంబ
1: కుటుంబ
0: సమేతంగా
1: అనుకున్న
0: శరద ప్రకారం
1: ప్రకారముగా
0: ఏడేళ్ళు రాజ్యాన్ని విడిచిపెట్టి
1: పెట్టి
0: గడువు తీరగానే అలరాజు రాయబారంగా రాయబారం విఫలమైపోయింది. తిరిగి వస్తుండగా మార్గ మధ్యమన
1: అది

0: అని ఏడ్చుకుంటూ సహగమనానికి సిద్ధమై తొలి ద్వారము దాటిమని ద్వారము అడుగుడినంతలో తన తండ్రి
1: ఎదురయ్యాడు.
0: నరసింగరాజును చూసి
1: చూసి
0: ఆ తల్లి పొంగి పొరలుచున్న దుఃఖము
1: దుఃఖముతో

మొన్న ముద్దు ముచ్చటగా మా పెళ్లి జరిపించినటువంటి అత్తగారింటికి పంపినటువంటి ఓ పెన్నయ్యా, నీ చేతుల

0: అలరాజు మరణ వార్త.
1: అవునవును.
0: పేరేందేవి సహగమనం వేరే మేడపుకి తెలియగాను పెద్దలందరూ కూడా బయలుదేరి యుద్ధానికి వెళ్ళారు. బ్రహ్మనాయుని కుమారుడు బాలచంద్రుడు వంగరాల ఆట ఆడుకుంటూ దారిని వస్తున్నటువంటి ఒక అమ్మాయి కాలి కొట్టాడు. అప్పుడు ఆమె ఏమంటున్నది, ఒరే బాలచంద్ర, పెద్దలో పెన్న

వెంటనే బాలుడు ఆమెకు క్షమాపణ చెప్పి తల్లి వద్దకు వచ్చి నా తండ్రి ఎక్కడికి వెళ్ళాడు అని అనగానే ఆ తల్లి కార్య

0: అప్పుడు ఆ తల్లి అయితే అమ్మా దీవించి నీ భార్య దీవెన కూడా అందుకొని వెళ్ళమనగా మంచాల మారకొస్తున్నారు. భర్త వస్తున్నాడనే సంతోషంతో ఏడు వారపు నగలు ధరించి ఎదురు చూస్తున్నది.
1: అవునవును
0: భార్యను చూచినటువంటి బాలచంద్రుడు
1: ఎలా ఉన్నాడు?
0: ఎలా ఉన్నాడు?
1: ఎలా ఉన్నాడు?

చంద్ర, దేశానికి వెన్నుకమైనటువంటి యువతి యొక్కమైనటువంటి మనము కామాందులమై కర్తవ్యాన్ని మర్చిపోయినట్లయితే నాగా

విధంగా బాలచంద్రుడు వ్యవహారం చేస్తున్నాడు. ఇంతలో నరసింహరాజు ఎదురు పడ్డాడు. నరసింహరాజు అన్నాడునంతా సర్వనాశనం చేసినటువంటి పునద్రోహి. మనకి వేత నరసింహ

మీరింతవరకు పల్నాటి యుద్ధం శ్రీ తల్లా శామ్యూల్ బృందం వారిచే బుర్రకథ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ జిజ్జువరపు బసవయ్య బృందం ఆలపి